ऋषिभिरीड्य ईड्य ऋषिभिः पूर्वेभिः पूर्वेभिर् ऋषिभिरीड्याः ऋषिभिरीड्य ईड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैर्नूतनैरीड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैः ऋषिभिरिति ऋषिभिः ईड्यो नूतनैर्नूतनैरीड्य ईड्यो नूतनैरुतोत नूतनैरीड्य ईड्यो नूतनैरुता नूत

వీరవత్తమం యశసం యశసం వీరవత్తమం వీరవత్తమమితి వీరవతమం అగ్నేయమగ్నే జ్ఞేయం యజ్ఞం యజ్ఞమగ్నే జ్ఞేయం యజ్ఞం యం యజ్ఞం యజ్ఞం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యం యజ్ఞమధ్వరం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతో విశ్వతోధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతః అధ్వరం విశ్వతో విశ్వతోధ్వరమధ్వరం విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో ధ్వరమధ్వరం విశ్వతః పరిభూః విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో విశ్వతః పరిభూరస్యసి పరిభూర్ విశ్వతో విశ్వతః పరిభూరసి పరిభూరస్యసి పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీత్యసి స ఇదిత్సస ఇద్దేవేషు దేవేష్విత్సస ఇద్దేవేషు ఇద్దేవేషు దేవేష్విది దేవేషు గచ్చతి గచ్చతి దేవేష్విది దేవేషు గచ్చతి దేవేషు గచ్చతి గచ్చతి దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి అగ్నిర్హోతా హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః కవిక్రతురితి కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః సత్యశ్చిత్రశ్రవస్తమః చిత్రశ్రవస్తమ ఇది చిత్రశ్రవః తమః దేవో దేవేభిర్దేవేభిర్ దేవో దేవో దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవో దేవో దేవేభిరాగమత్ దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవేభిరాగమత్ ఆగమత్.

0: சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: ஓம் அத பஞ்சதசோத்யாயம் தேவயஜ்ஞாதிஷு தேசகால பாத்ராதி வர்ணனம் ரிஷய ஊச்சு தேசாதீன் கிரமசோ ப்ரூஹி சூத சர்வார்த்த வித்தம சூத உவாச சுத்தம் கிரகம் சமபலம் தேவயஜ்ஞாதி கர்மசு ததோதசகுணம் கோஷ்டம் ஜலதீரம் ததோதச ததோதசகுணம் பில்வ துளசியஸ்வத்த மூலகம் ததோ தேவாலயம் வித்யா தீர்த்ததீரம் ததோதச ததோதசகுணம் நத்யாஸ்தீர்த்த நத்யாஸ் ததோதச தப்த கங்கா நதி தீர்த்தம் தஸ்யா தசகுணம் பவேத் கங்கா கோதாவரீ சைவ காவேரி தாமிரபர்ணிகா சிந்துச்ச சரயூரேவ சப்த கங்கா பிரகீர்த்திதாஹ ததோப்யதீரே தசச பர்வதாக்ரே ததோதசம் சர்வஸ்மாதபிகம் ஞேயம் யத்ர வா ரோசதே மனஹ க்ருதே பூர்ணபலம் ஞேயம் யஜ்ஞதானாதிகம் ததா த்ரேதாயுகே த்ரிபாதம் ச த்வாபரேர்த்தம் சதா ஸ்மிருதம் கலௌ பாதம் தி விஜ்ஞேயம் தத் பாதோனம் ததோர்த்தகே சுத்தாத்மன சுத்த தினம் புண்ணியம் சமபலம் விதுஹ தஸ்மாதஜகுணம் ஞேயம் ரவிசங்கிரமணே புதாஹ விஷுவே தத்தஜகுணம் அயனே தத்தஜ ஸ்மிருதம் தத்தஜ மிருகசங்கராந்தௌ தச்சந்திர கிரஹணே தஜ ததச்ச சூரிய கிரஹணே பூர்ணம் காலோத்தமே விதுஹ ஜகத்ரூபஸ்ய சூரியஸ்ய விஷயோகாச்ச ரோகதம் அதஸ்த விஷசாந்த்யர்த்தம் ஸ்நானதான ஜபாம் சரேத் விஷசாந்த்யர்த்த காலத்வாத் சகால புண்யத ஸ்மிருத ஜன்மக்ஷேஜ வ்ரதாந்தேஜ சூரிய ராகோபமம் விதுஹ மகதாம் சங்க காலச்ச கோட்யர்க்க கிரஹணம் விதுஹ தபோ நிஷ்டா ஜ்ஞான நிஷ்டா யோகினோ யதயஸ்ததாம் பூஜாயா பாத்திரமேதேஹி பாபசம்சய காரணம் சதுர்விம்சதி லக்ஷம் வா காயத்ரியா ஜபசம்யுத ப்ராஹ்மணஸ்து பவேத் பாத்திரம் சம்பூர்ணஃபலபோகதம் பதனாத்ராயதைரி பாத்திரம் சாஸ்திரே பிரயுஜ்யதே தாதுஷ்ச பாதகாத்ராணாத் பாத்திரமித்யபிதீயதே கயகம் த்ராயதே பாதாத் காயத்ரீ இத்யுச்யதே ஹி ஸா யதார்த்தஹீனோ லோகேஸ்மின் பரஸ்யார்த்தம் ந யச்சதி அதர்வான் இஹயோ லோகே பரஸ்யார்த்தம் பிரயச்சதி ஸ்வயம் சுத்தோ ஹி பூதாத்மா வரான் சந்த்ராதமர்ஹதி காயத்ரீ ஜப சுத்தோ ஹி சுத்த ப்ராஹ்மண உச்யதே தஸ்மா தானே ஜபே ஹோமே பூஜாயாம் சர்வகர்மணி தானம் கர்த்தும் ததாப்த்ராதும் பாத்ரத்வம் ப்ராஹ்மணோர்ஹதி அன்னஸ்ய க்ஷுதிதம் பாத்திரம் நாரீ நரமயாத்மகம் ப்ராஹ்மணம் ஸ்ரேஷ்டமாஹூய யத் காலேசு சமாஹிதம் ததர்த்தம் சப்தமர்த்தம் வா தத்போதகம் அபீஷ்டதம் இச்சாவதப் பிரதானம் ச சம்பூர்ணபலதம் விதுஹ யத் பிரஷ்னானந்தரம் தத்தம் ததர்த்தபலதம் விதுஹ யத் சேவகாய தத்தம் ஸ்யாத் தத்பாதபலதம் விதுஹ ஜாதி மாத்ரஸ்ய விப்ரஸ்ய தீனவ்ருத்தே த்விஜர்ஷபாஹ தத்தமர்த்தம் ஹி போகாய பூர்லோகே தசவார்ஷிகம் வேதயுக்தஸ்ய விப்ரஸ்ய ஸ்வர்கே ஹி தசவார்ஷிகம் காயத்ரீ ஜபயுக்தஸ்ய சத்யம் ஹி தசவார்ஷிகம் விஷ்ணுபக்தஸ்ய விப்ரஸ்ய தத்தம் வைகுண்டதம் விதுஹ சிவபக்தஸ்ய விப்ரஸ்ய தத்தம் கைலாசதம் விதுஹ தத்தல்லோகோபபோகார்த்தம் சர்வேஷாம் தானமிஷ்யதே தசாங்கமன்னம் விப்ரஸ்ய பானுவாரே ததன்னரஹ பரஜன்மனி சாரோக்யம் தசவர்ஷம் சமஷ்டுதே பகுமானமதாஹ்வானம் அபியங்கம் பாதசேவனம் வாசோ கந்தாத்யர்ச்சனம் ச ஹ்ருதாபூபரசோத்தரம் ஷட்ரசம் வியஜனம் ஷட்ரசம் வியஞ்சனம் சைவ தாம்பூலம் தக்ஷிணோத்தரம் கமச்சானுகமச்சைவ ஸ்வன்னதானம் தசாங்ககம் தசாங்கமன்னம் விப்ரேப்யோ தசம்யோ வை ததன்னரஹம் அர்க்கவாரே ததாரோக்யம் சதவர்ஷம் சமஷ்டுதே சோமவாராதிவாரேஷு தத்தத்வாரகுணே ஃபலம் அன்னதானஸ்ய விஜ்ஞேயம் பூர்லோகே பரஜன்மனி சப்தஸ்வபிஜ வாரேஷு தசபியஸ்ச தசாங்ககம் அன்னம் தத்வா சதம் வருஷம் ஆரோக்யாதிகமஷ்ணுதே ஏவம் சதேப்யோ விப்ரேப்யோ பானுவாரே ததன்னரஹ சஹஸ்ரவருஷமாரோக்யம் சர்வலோகே சமஷ்ணுதே சஹஸ்ரேப்ய ததா தத்வா அயுதவருஷம் சமஷ்ணுதே ஏவம் சோமாதிவாரேஷு விஜ்ஞேயம் ஹி விபஷ்சிதா பானுவாரே சஹஸ்ராணாம் காயத்ரீ பூதசேதசாம் அன்னம் தத்வா சத்யலோகே யாரோக்யாதி சமஷ்ணுதே அயுதானாம் ததா தத்வா விஷ்ணுலோகே சமஷ்ணுதே அன்னம் தத்வாது லக்ஷானாம் रुद्रलोके समष्टते बालानां ब्रह्मबुद्ध्याहि देयं विद्यार्थिभिर्नरैः यूनां च विष्णुबुद्ध्याहि पुत्रकामार्थिभिर्नरैः वृद्धानां रुद्रबुद्ध्याहि देयं ज्ञानार्थिभिर्नरैः बालस्त्रीभारतीबुद्ध्या बुद्धिकामै नरोत्तमैः लक्ष्मीबुद्ध्या युवस्त्रीषु भोगकामै नरोत्तमैः वृद्धासु पार्वतीबुद्ध्या देयम् आत्मार्थिभिर्जनैः शीलवृत्योञ्च वृत्त्या च गुरुदक्षिणयार्जितम् शुद्धद्रव्यम् इति प्राहुस्तत्पूर्णफलदम् विदुः शुक्लप्रतिग्रहाद्दत्तम् मध्यमम् द्रव्यमुच्यते कृषिवाणिज्यकोपेतम् अधमम् द्रव्यमुच्यते क्षत्रियाणाम् विशाम् चैव शौर्यवाणिज्यकार्जितम् उत्तमम् द्रव्यमित्याहु शुद्धा शूद्राणाम् भृतकार्जितम् स्त्रीणाम् धर्मार्थिनाम् द्रव्यम् पैतृकम् भर्तृकम् तथा गवादीनाम् द्वादशानाम् चैत्रादिषु यथाक्रमम् सम्भूय वा पुण्यकाले दद्यात् इष्टसमृद्धये गोभूतिलहिरण्याज्य वासो धान्यगुडानि च रौप्यम् लवणकूष्माण्डम् कन्याद्वादजकम् तथा गोदानादत्तगव्येन गोमयेनोपकारिणाम् धनधान्याद्याश्रितानाम् दुरितानाम् निवारणम् जलस्नेहाद्याश्रिघ्नानाम् दुरितानाम् तु गोचले कायिकादित्रयानाम् तु क्षीरदध्याज्यकैस्तथा तथा तेषाम् च पुष्टिश्च विज्ञेया हि विपश्चिता भूदानम् तु प्रतिष्ठार्थम् इहश्चामुत्र च द्विजाः तिलदानम् बलार्थम् हि सदा मृत्युञ्जयम् विदुः हिरण्यम् जाठराग्नेस्तु वृद्धिदम् वीर्यदम् तथा आज्यम् पुष्टिकरम् विद्यात् वस्त्रम् आयुष्करम् विदुः धान्यम् अन्नसमृद्ध्यर्थम् मधुराहारदम् गुडम् रौप्यम् रेतोऽभिवृद्ध्यर्थम् षड्रसार्थम् तु लावनम् सर्वम् सर्वसमृद्ध्यर्थम् कूष्माण्डम् पुष्टिदम् विदुः प्राप्तिदम् सर्वभोगानाम् यः चामुत्र च द्विजाः यावज्जीवनमुक्तम् हि कन्यादानम् तु भोगदम् पनसाम्रकपित्थानाम् वृक्षाणाम् फलमेव च कदल्याद्यौषधीनाम् च फलम् गुल्मोद्भवम् तथा माषादीनाम् च मुद्गानाम् फलम् शाकादिकम् तथा मरीचिर्सर्षपाद्यानाम् शाकोपकरणम् तथा यद्रुतौ यत्फलम् सिद्धम् तद्देयम् हि विपश्चिताम् श्रोत्रादीन्द्रियतृप्तिश्च सदा देया विपश्चिताम् शब्दादि दशभोगार्थम् दिगादीनाम् च तुष्टिताम् वेदशास्त्रम् समादाय बुद्ध्वा गुरुमुखात् स्वयम् कर्मणाम् फलमस्तीति बुद्धिरास्तिक्यमुच्यते बन्धुराजभयाद्बुद्धिः श्रद्धा सा च कनीयसि सर्वाभावे दरिद्रस्तु वाचा वा कर्मणा यजेत् वाचिकम् यजनम् विद्यान् मन्त्रस्तोत्रजपादिकम् तीर्थयात्राव्रतादिम् हि कायिकम् यजनम् विदुः येन केनाप्युपायेन अल्पम् वा यदि वा बहु देवतार्पणबुद्ध्या च कृतम् भोगाय कल्पते तपश्चर्या च दानम् च कर्तव्यम् उभयम् सदा प्रतिश्रयम् प्रदातव्यम् स्ववर्णम् गुणशोभितम् देवानाम् तृप्तयेत्यर्थम् सर्वभोगप्रदम् बुधैः इहामुत्रोत्तमम् जन्म सदा भोगम् लभेद्बुधः ईश्वरार्पणबुद्ध्या हि कृत्वा मोक्षफलम् लभेत् य इमम् भटतेऽध्यायम् यः शृणोति सदा नरः तस्य वै धर्मबुद्धिश्च ज्ञानसिद्धिः प्रजायते इति श्रीशिवमहापुराणे प्रथमायाम् विद्येश्वरसंहितायाम् पञ्चदशोऽध्यायः ओम्।
0: ओम नमः शिवाय। यू आर् लिस्निङ्ग् टु शैवम्.org रेडियोस्, 24/7 स्पिरिचुअल् चानल्स् फ्रम् शैवम्.org। ओम नमः शिवाय।
2: నీ బ్రతుకునేది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకున్న రుద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాములు వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువు గారిని ఉద్దేశించి చెప్పారేమో మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి, నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెరకేసుకొచ్చారే ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది, అది దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్, ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది ఒకటి వచ్చింది, ఎక్కడ ఏం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చేవాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందావాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట. ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూట కట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే, మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపలను శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు జగద్గురువు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనుషులు అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుడిని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి? నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు, వారి గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరు గారుగునేనా అండి, లెక్కలేనంతమంది మనవులు ముని మనవులు సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా? కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాస్. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు, దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ప్రేంకగా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి? పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి, భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పెట్టవయ్యి ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణి వేడి ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల ఎందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసిదాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు, అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుండు. అందుకని ఆయుధాలు ఏవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది, 15 మంత్రములు పూర్తయి 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి రెండవ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్లీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడో ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది రెండవ వనవాకం నుంచి మనం ఆయన చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా, అది ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరికి నమస్కారం పెట్టేసాం, అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియదు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు, రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులున్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే, మరి అలాంటి దిక్పాలకుల్లో ఒక్కడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులకు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్య బాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో, ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేదమంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్య బాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరుల్లో మొదటి పేరు హిరణ్యవర్ణం, అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్య బాహవే. ఎవరైనా మనకు ఏది అవసరం అండి, వాడి వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా, మనం స్తోత్రం చేస్తున్నా, ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడు ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొందిదండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గలు, ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం అని చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్య బాహవే, గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయేదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, వైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనా ఉన్నాయండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు, ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోట తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తల తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిషీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాల ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు, ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు, మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా, ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు, ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడ ఏమిటి, బంగారు స్వామి, హిరణ్యవాహవే, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్ర రూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుడిని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చే వరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా, బంగారానికి ఎన్ని రంగులు. అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉతభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా, హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు, పరోక్ష ప్రియులు అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష

రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి. రెండు ఉంటాయట, అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యము లేనివన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక్క తప్పదు అనుకోండి. అలా పరమేశ్వరుడు, ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది, అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట, ఆయన బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి? ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంతా మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది. సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకి ఇప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నా ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు, ధన్యులం అయిపోతాం. శివునికి మించిన బంగారు చేయి ఎక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడు అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఈయనకి, ఆ హిరణ్య బాహు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు? ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యబాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు? సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్నీ ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది, వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని. రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే.

అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే, ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తములైనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్ఛ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియై దిశాంచపతయే నమః దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుడిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడు గురించే చెప్పేటట్టున్నాడు అండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం, అవునా కదా. కిరణములే చేతులు ఆయనకి, అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదన్నమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయన. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: భక్తితో పరమేశ్వరుని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు చెమరించి ఆ స్థితి ఉన్నదే. కొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుటును పులక శరీరులై ఆనంద పయోధిని మగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు అన్నారే త్యాగరాజస్వామి వారు. ఆ విధంగా పరమేశ్వరుని నామాన్ని రూపాన్ని స్మరించి తలంచగానే కలిగే పులకింత ఉద్రేకం ఉందే, దానిని సాత్వికోద్రేకం అని అంటారు. అందుకు అచ్చమైన సాత్విక భక్తితో కలిగే ఉద్రేకం చాలా విశేషం. ఇక్కడ నారాయణుడు ఆ ఉద్రేకంతో తీసి సమర్పణ చేస్తే ఆ శివుడు ఆయనకు ఉద్రేకం, ఆయన పేరే శివమెత్తిపోవడం అంటాం మనం. ఆయనకి మరో ఉద్రేకం ఏంటంటే కృపోద్రేకం, ఆయన దయకి చాలా ఉద్రేకం, ఆ దయతో ఏదైనా చేస్తాడు ఆయన. ఈ భక్తి ఉద్రేకాన్ని ఎలా మార్చాడంటే శివుడు, పరిణతి మసవు చక్రవపుష, ఇతని యొక్క భక్తి ఉద్రేకాన్ని చక్రముగా మార్చాట. అది విశేషం. మార్చి ఆయనకి కానుకగా ఇచ్చాడు, అంటే శివుడు విష్ణువునికి కానుకగా ఇచ్చాడు. త్రయాణాం రక్షాయై, ఎందుకు కానుకగా ఇచ్చాడంటే జగతాం త్రయాణాం రక్షాయై, అంటే ముజ్జగాలని రక్షించడానికి కానుకగా ఇచ్చాట స్వామి. ఇక్కడ మీరు పరమేశ్వరుడు ఆనందించాలని చెప్పి ఈయన 1000 కమలాలు సమర్పించితే ఆయన 1 చక్రాన్ని సమర్పించాడు. ఇది విశేషం. అంటే ఇక్కడ ఇద్దరూ సమర్పణే, ఇది ఆయనిస్తే అది ఆయన ఇచ్చాడు, ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. ఆ ఇచ్చి పుచ్చుకోవడాలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ విశేషంగా. ఇందులో ఒక విధమైన ఉపాసనా రహస్యం చెప్పబడుతోంది. విష్ణువు శివుడిని పూజించాడా, శివుడు విష్ణువుని పూజించాడా, మళ్ళీ గొడవలు పడి విడిపోవడానికి మళ్ళీ ప్రయత్నించద్దు. ఈ అజ్ఞానం నుంచి ఎంత వీలైతే అంత బయటకు రావాలి మనం. వీటన్నిటిలో ఉన్నటువంటి ఉపాసనా రహస్యములు, సాధనా రహస్యములు, ఉపనిషత్తత్వ సంకేతములు ఇందులో చెప్పబడుతున్నాయి. ఉపాసన అర్చన అంటే ఏమిటో కాదు, ఈశ్వర తత్వంతో అనుసంధానం అనర్థం. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పూజించినంత మాత్రాన అతడు తగ్గిపోయాడనో లేకపోతే ఇతడు ఎక్కువైపోయాడనో అర్థం కాదు. అతడి ఔన్నత్యాన్ని మరో ఉన్నత పురుషుడు కూడా గుర్తించి గౌరవించవచ్చు. లోకంలో కూడా ఒక మహోన్నతమైన ప్రతిభావంతుణ్ణి అదే ప్రతిభ గలవాడు గౌరవించి సత్కరించడం మనం లోకంలో చూస్తాం. వాడికి సౌహృదయం అంటూ ఉంటే లోకంలోనే అలాగున్నేటప్పుడు మరి ఆ హరిహరులు ఇరువురికి ఉండదా చెప్పండి. అందుకు మనం మామూలు స్థాయిలో ఆలోచించినా ఒకరినొకరు ఆరాధించుకోవడంలో ఎక్కువ తక్కువలేమి లేవు, అది పెట్టుకోవాలి గుర్తులో. 2, ఏ విధంగా ఉపాసించాలి అనేది మానవులకు ఎవరు చెప్పాలి? తెలిసిన వాడు చెప్పాలి. అందుకు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది భగవంతుని చెప్తే గానీ మనకు తెలియదు. అందుకు భగవంతునికి అభిన్నమైనటువంటి మరో భగవంతుడే చెప్పాలి. శివునికి అభిన్నుడు విష్ణువు గనక విష్ణువు చూపిస్తున్నాడు ఎలాగా శివుణ్ణి ఆరాధించాలి అని. 1, శ్రద్ధ అనేది చాలా అవసరం. నువ్వు ఎన్ని బాహ్యోపకరణములు పెట్టుకున్నప్పటికీ నీదైన ఉపకరణాన్ని ఆయనకి ఇవ్వాలి, అది విశేషం. అందుకు బాహ్యమైన కమలములు ఎన్ని సమర్పించినా తనదైన నేత్ర కమలాన్ని ఇచ్చాడు అంటే అర్థం కన్ను తీసి ఇచ్చేసాడని కాదు అర్థం. కన్ను ఇవ్వడం అంటే అర్థం చూపుని నిలపడం అని దీనికి అర్థం. తన దృష్టినంతటిని ఈశ్వరార్పణం చేయడం అంటే ఈశ్వరుడు తప్ప మరొక దానిని దర్శించని స్థితే కన్ను ఇవ్వడం. ఇలాంటి కన్నిచ్చిన భక్తుడు మరొకడు కనిపిస్తాడు మనకి మానవుల్లో, అతడే కన్నప్ప అని. ఆయన ఒక్కడినే మహాభక్తుడుగా ఆమోదించి శివానందగర్లో శంకరుల వారు భక్తులకు ఉదాహరణ ఆయన ఒక్కడినే చూపించాడు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కమలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతం సాయతే. ఆ కన్నిచ్చిన భక్తుడు ఆయన పేరేమైంది? కన్నప్ప. ఆయనకు అసలు పేరేమిటి? తిన్నడు. తెలుగులో తిన్నడు అని అంటారు. కన్నప్ప తెలుగువాడు అందుకే తిన్నడు అని. ఇంకొక వైపు కన్నప్ప తర్వాత వచ్చింది, కన్ను అప్పగించాడు. అప్పగించాడు అంటే అర్పణం. ఏంటయ్యా అలా కళ్ళప్పగించి చూస్తున్నావు అనే మాట మనం వినుంటాం. కళ్ళప్పగించుతోడు అంటే కన్ను తీసి పెట్టేడు అని కాదు అర్థం, చూపుని అప్పగించాడు అని అర్థం. కన్నప్ప అని అంటే ఆయన కళ్ళు ఇవ్వలేదని కాదు, కథలో అది ఉంది. కానీ మనం తీసుకోవాల్సిన సంకేతం ఏమిటని, ఈ కన్నప్ప తిన్నడు అనే ఆయన చరిత్రని సంస్కృతంలో ఉపమన్యు మహర్షి రచన చేశాడు. చేసినప్పుడు సంస్కృతంలో ఆయన పెట్టిన పేరేమిటి అంటే ధీరుడు అని పేరు పెట్టాడు. అది విశేషం. ధీరుడు అని, ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ 3 పేర్లకి అర్థాలు చూడండి. ఈ 3 పేర్లు ఒక వ్యక్తికి పెట్టిన పేరు కాదు, ఒక భక్తికి పెట్టిన పేర్లు. అది విశేషం. భక్తికి ఉండవలసిన లక్షణాలు ఈ 3 పేర్లలో ఉన్నది. భక్తికి ఉండవలసిన లక్షణం ధీరత్వం, భక్తుడు ధీరుడై ఉండాలి, అది విశేషం. ధీరుడు అంటే చెక్కు చెదరని పట్టుదల కలవాడు, అంతేగాని సంశయం ఉన్నవాడు భక్తుడి కిందకి లెక్క కాదు. ఎంత చేస్తున్నాం కానీ ఉన్నాడంటారా, ఏమో చేద్దాం. వీడు భక్తుడిని మించుకోడండి, ఎందుకంటే ధీరత్వం లేదు. మొదలు పెడతాడు 2 రోజులు 3 రోజులు, ఎంత చేసినా అనుగ్రహించలేదండి, వెంటనే సడలిపోవడం. అందుకే భక్తికి ప్రధానం ఏమిటంటే స్థైర్యం చాలా ప్రధానం అంటారు శంకరుడు వారు. స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతిక శాఖోపశాఖాన్విత, స్థైర్యం అనే కట్టుకొయ్యి ఉంటేనే భక్తి అనే తీగ పైకి ప్రాకి విస్తరిస్తుంది అన్నారు శంకరుడు. అందుకే స్థైర్యం అనేది భక్తి అనే లతకి కట్టుకొయ్యి లాంటిది. ఆ స్థైర్యం ఎట్టి పరిస్థితులని సడలకుండా ఉండడం. మేం మాత్రం ఏం చేస్తామండి అని అన్ని పరీక్షలు పెడితే మేం మాత్రం నిలబడగలమా అని అంటే, పరీక్షలకు కూడా నిలబడగలిగేదే భక్తి అంటే దాన్ని ధీరత్వం అని అంటారు. అందుకే ఆయన ధీరత్వం చూడండి, తిన్నడి ధీరత్వం. ఎట్టి పరిస్థితులను చెక్కు చెదరలేదు ఆయన. చివరికి పరమేశ్వరుడికి నేత్రం అర్పించిన తర్వాత ఆయన కన్ను బాగుపడిందని తెలిసి ఆనందించి రెండో కన్ను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ రెండో కన్ను ఇచ్చేటప్పుడు, అయ్యా నేను నీకు 2 కళ్ళు ఇచ్చేస్తాను, సరే మరి నీకు 3 నేత్రం ఉంది, దానికి రక్తం వస్తే నేనేం చేసేది అన్నాడు. ఆలోచించి వెంటనే అంటాడు, ఆ 3వ కంటికి కానీ నెత్తులు వస్తే నాకు కూడా 3వ కన్ను ఉంది కదా, అదేమిటి, ప్రతివాడికి 3వ కన్ను ఉంటుంది అన్నాడు కన్నప్ప. అదేమిటంటే మనోదృష్టి. ఒక విషయం చెప్తూ ఉంటే మనకు మనస్సే దర్శిస్తూ ఉంటుంది, అది మనోదృష్టి. ఈ మనోదృష్టి దేని వల్ల పనిచేస్తుంది, ప్రాణం వల్ల పనిచేస్తుంది. అందుకు నా 3వ కంటికి మూలమైన ప్రాణాన్ని ఇచ్చేస్తానయ్యా, నీ 3వ కంటికి నెత్తులు వస్తే అన్నాడు. అలా సిద్ధపడి వెళ్ళిన వాడు ధీరుడు కాక మరేంటో చెప్పండి. పైగా తిన్నడు, తిన్నడు అంటే తిన్నగా వెళ్ళేవాడిని అర్థం. అంటే వంకర టింకర లేకుండా ఏకాగ్రంగా శ్రద్ధగా సూటిగా ఉండడమే తిన్నడు లక్షణం. ఈ 2 లక్షణాలతో తన దృష్టినంతటిని అర్పించినవాడు. దృష్టి అంటే ఇందాక చెప్పినట్లు భౌతిక దృష్టి, మానసిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి, సర్వ విధములైన దృష్టిలు ఈశ్వరార్పణం చేసేవాడే. అందుకే ఇలాగ అర్పించాలయ్యా అని చెప్పాడు నారాయణుడు. ఆయన నేత్రకమలం అర్పించాడు అని చెప్పారు. ఏ నేత్రకమలం అర్పించాడు అంటే పక్కన పెడదాం, ఆయనకున్న నేత్రాలన్ని ఇప్పుడు అదొకటి ఆలోచించాలి. కన్నిచ్చాడు అన్నారు, కన్నిచ్చాడా కళ్ళిచ్చాడా, కన్నిచ్చినా కళ్ళిచ్చినా ఒక్క కంటితో చూసినా 2 కళ్ళతో చూసినా చూపు ఒకటే, దృశ్యం ఒకటే, అదేం మారలేదు. అందుకు కన్నిచ్చాడు అంటే తన దృష్టిని అంతటి ఇచ్చాడు. నారాయణుడి దృష్టి అంటే ఏమిటి, సహస్రాక్ష సహస్రపాత్, అవునా లేదా, సహస్రాక్షుడు ఆయన అంటే వేల కన్నుల వాడు. అంటే 1000 కమలాలు ఇచ్చాడు అనేది బాహ్యమైన ఉపచారం అయితే, భావనాపరమైన ఆంతరిక ఉపచారం ఏది, తన యొక్క సహస్రాక్షములు ఇచ్చాడు, అది విశేషం. అదే ఒకటి తగ్గిపోయింది అని కాదు, ఒకటి తగ్గింది అంటే అర్థం బాహ్య పూజ చేస్తూ ఉంటే కేవలం బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. ఏంటి తగ్గినట్టు, భావం తగ్గినట్టు. భావం తగ్గించి బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. అందుకే ఆ ఒకటి తగ్గకూడదు అది చెప్తున్నారు నారాయణుడు. అందుకే బాహ్యంగా నేను ఈ కమలములన్నీ ఇచ్చి చేసేది బాహ్య పూజ, భావనతో చేసే పూజ ఏమిటంటే నా సర్వదృష్టిని ఈశ్వరుడిగా చెప్తున్నాను. అంటే అర్థం సర్వం ఈశ్వరమయం అనే దర్శనం ఏదైతే ఉందో అది కన్నివ్వడం అంటే. ఎప్పుడైతే సహస్ర దృష్టిలతో చూశాడో దానికి ప్రతిగా ఆయనే ఇచ్చాడు, సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇచ్చినది ఏమిటి, దర్శనం. ఆయన ఇచ్చేది ఏంటి, సుదర్శనం. అది మన చూపు ఆయన వైపు ఉంచితే ఆయన చూపు మన మీద పడుతుంది, అది సుదర్శనం, కృపామయమైన వీక్షణం. ఆ వీక్షణంతో ఈ ఈశ్వరమయం సర్వం అనే భావన స్థిరపడుతుంది. అందుకే ఈ దర్శనానికి ఫలంగా సుదర్శనాన్ని ఇచ్చాడు. ఈ సుదర్శనానికి అరలు ఉంటాయి, అంటే ఏ చక్రానికైనా కొన్ని అరలు ఉంటాయి, దానికి సహస్ర అరం అని పేరు. సుదర్శనానికి సహస్ర అరము, అరము అంటే భాగము అని లెక్క మనకి. సహస్రము అంటే లెక్క పెట్టి 1000 అని కాదు అర్థం, అనంతము అని అర్థం. మన దృష్టి చాలా అనంతం, అవునా కాదా, ఆలోచించుకోండి ఎన్ని రకాలుగా చూస్తుందో మన దృష్టి. కాదండి నా దృష్టి ఎప్పుడు ఒకటే చూస్తుంది అంటే ఈ దృష్టి గురించిగా చెప్పేది. మన మనస్సుకు ఎన్ని దృష్టులు ఉన్నాయో చూడండి, ఏ వస్తువుని దాని యథాస్వరూపంతో చూడడం, 1000 రకాలుగా ఆలోచిస్తాం ప్రతిదాని గురించి. మరి అంటప్పుడు దృష్టికి అనంత శక్తులు ఉన్నాయా లేదా. అందుకు ఇక్కడ సహస్ర అరలు దానికి ఇచ్చాడంటే ఈయన 1000 కళ్ళు ఇచ్చిన దానికి ఫలితంగా ఆయన 1000 అరలతో కూడినటువంటి చక్రాన్ని ఇచ్చాడు. అంటే దేనికి అదే ఫలంగా ఇచ్చాడు, అదే విశేషం. ఈక్వల్ రెస్పాన్స్ అంటారే, అదే విధంగా ఆయన ఇచ్చిన దర్శనానికి సుదర్శనం అనేటటువంటిది ఈ అనంతమైనటువంటి సహస్ర అర అయినటువంటి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ విశేషం. అంటే ఎవరైతే భావనాత్మకంగా బాహ్యాత్మకంగా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువో మనస, ఎవరైతే ఈ భావనతో బాహ్యంతో అర్చన చేస్తారో అది కమలార్చన చేయాలి, అది విశేషం. కమలార్చన అని అంటే నిజానికి మన లోపల ఉన్నటువంటి షట్కమల శోధనమే, అది కమలార్చన. అంటే మూలాధార కమలం నుంచి ఆజ్ఞాచక్ర కమలం దాకా మనం ఈశ్వరుణ్ణే దర్శిస్తూ చేసే సాధన యోగపరంగా చేస్తే ఆయన చాలా సంతోషించి అప్పుడు ఆయన ఇచ్చేది ఏమిటి అంటే సహస్ర అరం, సహస్రార స్థానంలో ఆ తల్లీనావస్థని అందజేస్తాడు. అది సుదర్శనాన్ని ఇవ్వడం అంటే ఇది ఒక సంకేతం యోగపరంగా. అందుకు ఆ సహస్ర అరనిచ్చాడు, సుదర్శన స్థానం. సహస్రార చక్రం అంటే సుదర్శనమే సహస్రార చక్రం. అందుకే సహస్రార ప్రభా తీవ్రుడు అని సుదర్శనుడికి పేరు కూడా. అందుకు ఇక్కడ సుదర్శన చక్రము, సహస్రార చక్రము, శ్రీచక్రము, కమలార్చన ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటిది. ఇది యోగపరమైన రహస్యం. అందుకే నారాయణుడు చూశాడు అంటే నారాయణుడు అంటే విశ్వవ్యాపకమైన నారాయణ యొక్క దృష్టి, విశ్వవ్యాపకమైన అనంత దృష్టి. ఈ అనంత దృష్టి శివుణ్ణే చూస్తున్నది అనేది మనం గ్రహించితే సర్వం ఈశ్వరమయం ఈశావాస్యమిదం సర్వం అనే దృష్టే గొప్పది. ఎప్పుడైతే జగత్తంతా ఈశ్వరమయమని తెలిసిందో ఏ వస్తువును మనం చూసినా అది ఈశ్వరుడిగానే దర్శనమిస్తుంది. ఆ దర్శనం ఇచ్చేది ఇంకా మన అహంకారాలు ఉంటాయా చెప్పండి. మనం బయట చూసే వస్తువే కాదు, మన లోపలి చైతన్యం కూడా ఈశ్వరమయంగానే దర్శనమిస్తుంది. అది ఇందులో చెప్తున్నటువంటిది. అందుకు గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవ పుష, ఎంతో గొప్ప ఉపాసనా రహస్యం తెలిసిన వాడు మాత్రమే ఇలాంటి వాక్యం రాయగలడు. ఆ నారాయణ్ యొక్క భక్తి ఉద్రేకమే చక్రవపుష పరిణమించింది అన్నాడు. చక్రముగా పరిణమించింది ఆయన భక్తి ఉద్రేకమే చక్రము వలె వచ్చిందిట. అంటే భక్తికి తగ్గ ఫలమే మనకు లభిస్తుంది. మన భక్తి ఎలాంటిదో ఫలం అలాంటిది, అది విశేషం. అందుకే నారాయణ యొక్క భక్తి సహస్రారమై ఉన్న దర్శనం గనక ఆ సుదర్శనం లభించింది అని విశేషం చెప్తున్నారు. ఇక్కడ మరొక యోగపరమైన రహస్యం దర్శించవలసింది. అదేమిటంటే చాందోగ్యము మొదలైన ఉపనిషత్తులు గాని మనం చూస్తే ఉపాసనా సంకేతాలు కొన్ని చెప్పాడు. అదేమిటంటే భగవంతుడు మన ప్రతి అణువులో ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఒక ఇంటి నిండా వెలుగుంటుంది, కానీ మనం తెరచిన కిటికీలలోంచి ఆ ఇంట్లో ఉందన్న వెలుగు ఉందన్న విషయం కిటికీలలోంచి కనిపిస్తుంటుంది. అలాగే మనలో ఉన్న చైతన్యం, ఈశ్వర చైతన్యం అని దర్శించడానికి కొన్ని ప్రధాన స్థానాల్లో ధ్యానం చేయమని చెప్పారు. ఆ ధ్యాన స్థానంలో హృదయ స్థానం ఒకటి, ఆజ్ఞాచక్ర స్థానం ఒకటి, అదేవిధంగా పైన సహస్రాల స్థానం, రకరకాల స్థానములు సాధకుడు యొక్క పరిణామం బట్టి వాడి ఏకాగ్రత బట్టి వాడు సాధన చేస్తాడు. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తున్నదంటే దర్శన శక్తిలో భగవంతుడు ఉంటాడని చెప్తున్నది. నేత్రములు ఈశ్వర స్థానములుగా వర్ణించారు. ఎందుకంటే ప్రకాశం ఈశ్వరుని యొక్క స్వరూపం. మన శరీరం మొత్తం మీద ప్రకాశ స్థానం ఏది? కళ్ళే ప్రకాశ స్థానములు. అందుకు చైతన్యమంతా ఈశ్వరుడే అయినప్పటికీ ప్రత్యేకించి కన్నులలోంచే మనకి, అందుకు వ్యక్తి యొక్క జీవము చైతన్యము కన్నుల్లోంచే చూస్తూ ఉంటే ఆ కళ్ళు కళాకాంతులతో ఉన్నాయండి అంటాం. అలాగే ఆ కళ్ళు పాపం చూస్తే పేలవంగా ఉన్నాయండి అంటే వాడి ప్రకాశం, వాడి యొక్క చైతన్యం, వాడి ప్రాణశక్తి కన్నులలోంచి కనిపిస్తుంది. అందుకు ఈ కన్నుల యందు ప్రకాశించే ఈశ్వర చైతన్యాన్ని ఉపాసించే విధానం ఒకటి సాధనలో చెప్పబడింది. ఉపనిషత్తుడు దానికి చెప్పే యోయం దక్షిణేక్షన్ పురుష అని, ఆ పరమ పురుషుణ్ణి దక్షిణాక్షి యందు ఉపాసించు అని చెప్పారు. అంటే కుడికంటి యందు దర్శించుట. ఇది సూర్యస్థానంగా ఇది చంద్రస్థానంగా వర్ణిస్తారు మనకి కుడి ఎడమల్ని. అందుకు కుడి యందు దర్శించుట అని, దక్షిణాక్షి యందు ఈశ్వర చైతన్యం ఉంటుందిట. కనుక ఉపాసన దృష్టి దాన్ని ప్రేరేపించి ఒకటి చెప్పారు. ఈ దక్షిణాక్షి ఉపాసన అనేటటువంటి ఒక రహస్యం ఉంది. దీన్ని వేదాల్లోని ఉపాసన చాక్షుష్మతి విద్య అని ఒక విద్య కూడా చెప్పబడుతుంది. చాక్షుష్మతి అంటే చక్షువుల యందు ఉండేటువంటి శక్తి చాక్షుష్మతి. ఇవన్నీ సూర్యశక్తి మొదలైన రహస్యాన్ని తెలియజేస్తుంది. అందుకే పరమ పురుషుని యొక్క ప్రకాశ రూప చైతన్యాన్ని దక్షిణాక్షి యందు ఉపాసించుట అనే రహస్యం ఉంది. ఇప్పుడు నారాయణుడి నేత్రములు రెండు, అవేమిటి? సూర్యుడు చంద్రుడు. అప్పుడు విష్ణువు యొక్క కుడి కన్ను సూర్యుడు, ఆ కుడికన్నును ఇవ్వబోయాడు అంటే పద్మాలన్నీ ఎవరి వల్ల వికసిస్తున్నాయి? సూర్యుని వల్లే. అందుకే పద్మాలు అయిపోతే ఏకంగా పద్మాలు ఎవరి వల్ల వికసింపజేస్తున్నాయో ఆ మహాపద్మాన్ని ఇవ్వబోయాడు అంటే సూర్యుణ్ణే సమర్పణ చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ సూర్యాంతర్గతమైన శివ తేజస్సు దాని సుదర్శన చక్రంగా మలచి ఇచ్చింది. అది విశేషం. ఆ సూర్య తేజస్సు నుంచి సుదర్శన చక్రం ఇచ్చింది. పురాణంలో మరొక చోట ఏం చెప్పబడుతుంది అంటే విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సులో ఉన్నటువంటి అగ్నిని తీసి సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని తయారు చేసి త్రిశూలాన్ని శివునికి సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడని ఒక కథ ఉంది. ఏంటంటే పురాణాలన్నీ తల ఒక చోట తలో రకంగా చెప్తాయి అని కాదు, వెంటనే ఆ కన్క్లూషన్స్కి వస్తాం, అలా రాకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ చెప్పబోయేది రెండూ కూడా ఒక తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటంటే సూర్యాంతర్గతమైన అగ్నిమయమైన తేజస్సు ఒకటి ఉంది, ఆ తేజస్సు రాక్షస సంహారకారకమైన శక్తి. ఎందుకంటే సూర్యుడు కదా చీకట్లను పోగొట్టేవాడు, మరి ఈ చీకటికి సంకేతమే రాక్షసులు. వాళ్ళని పోగొట్టగలిగే ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో ఆదిత్య తేజస్సే సుదర్శనం. ఎందుకంటే ఆదిత్య తేజస్సే లేకపోతే మనకు మాత్రం సుదర్శనం ఉందా? మనకు దర్శనం ఆదిత్యుడి వల్లే ఉంది. అలాగే మనలో మళ్ళీ ఆదిత్యుడు కంటి ఎందు ఉంటే గానీ మనం చూడలేం. అది కంటికి అధిదేవత సూర్య భగవానుడు. అందుకు ఈ విధమైన ఆదిత్యోపాసన రహస్యం ఎందులో ఉంది? ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి వాడు రుద్ర తేజస్సు. అందుకే మనకు రుద్ర నమ్మకంలో కూడా ఒక రహస్యం చెప్పబడుతుంది. అదేమిటి అంటే ఆదిత్యాంతర్వర్తి అయిన సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత అని రుద్రానికి ప్రారంభంలో మనం చూపిస్తున్నాం. ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి రుద్రుడు అని చెప్పారు. అందుకు ఆ రుద్ర తేజస్సు అంటే జ్వాలామయమైనటువంటి అగ్ని తేజస్సు రుద్రం. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జ్వాలామయమైన అగ్ని తేజస్సే ఆ రుద్రుడు సుదర్శన చక్రంగా మార్చి ఇచ్చాడు అనేది. ఒకే విషయాన్ని అక్కడ ఒక కోణంలో ఇక్కడ ఒక కోణంలో దర్శించారు, కానీ రెండు భిన్న భిన్నములు కాదు, ఒకే సత్యాన్ని రెండు విధాలుగా ఆవిష్కరించడం. అది ఇటువంటి కోణములతో పురాణాన్ని పరిశీలించితే అపూర్వమైన ఉపాసన రహస్యాలు విజ్ఞాన రహస్యాలు కనిపిస్తాయి మనకి. అందుకు ఇక్కడ నేత్రము ఈ దర్శన శక్తి అనే దాని వెనక ఇంత సంకేతం ఉంది. అందుకు నారాయణుడు ఆ నేత్ర కమలం ఇవ్వడం అంటే సూర్యుడు కూడా కమలము వలె పూర్తిగా వికసించి తన వెలుగుల్ని ఇస్తున్నాడు. ఆయనలో ఉన్న వికసన శక్తి వల్లనే ఇక్కడ కమలం వికసించగలుగుతుంది. ఆయనలో ఉన్న శక్తులే భూమి నుంచి కూడా ప్రకటింపబడతాయి. ఎందుకంటే ఆయన వీటిని ప్రదానం చేశాడు గనక, ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయనకు చూపించగలుగుతున్నాం మనం. అందుకు ఇక్కడ మనకి భక్తి పరంగా మీరు ఆలోచన చేస్తే భక్తికి భావం బాహ్యం రెండు అవసరమని, అలా సాధన చేసేవాడికి అనంతమైన తన వ్యాపకత్వాన్ని దర్శింపజేస్తాడు పరమేశ్వరుడిని, అదే సుదర్శన రూప అనుగ్రహమని చెప్పడం ఒకటి. రెండవది సంకేత పరంగా సహస్రారము యోగము ఈ రహస్యం ఉన్నది. మూడవది దక్షిణాక్షి ఉపాసన అనేటువంటిది ఉపనిషత్పరమైన రహస్యం కూడా చెప్పబడింది. అందుకే ఒక పురాణ కథను ముట్టుకునే ముందు ఇన్ని శాస్త్రముల పరిచయం ఉంది. అందుకే పురాణం గురించి చెప్తూ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్ అన్నారు. ఇతిహాసముల్లో పురాణముల్లో వేద రహస్యములు విస్తృతంగా చెప్పబడ్డాయి అని. మనం ఎంతవరకు పురాణాలని కథలుగానే తీసుకోవడం వల్ల ఈ విస్తృత ఒక్కసారి చెప్పగానే ఒక విధమైన కన్ఫ్యూజన్ అర్థం కాని లక్షణం వస్తుంది. అర్థం కాలేదు అంటే బాధే లేదు, ముందు నుంచి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కనీసం అర్థం కానంత గొప్ప విషయం అందులో ఉందనే తెలుస్తుంది. మనం అర్థం కాలేదన్నట్లే అర్థం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసాం కనుక అర్థం కాలేదండి మీరు చెప్పేదంతా కన్ఫ్యూజన్గా ఉందంటే చాలా సంతోషం. ఎందుకంటే అర్థం కానంత గొప్ప విషయం ఉందనే కన్ఫ్యూజన్ అయినా ఇవ్వగలిగాను కదా అని ఆనందిస్తాను. మొత్తానికి విడిదీసి విడదీసి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ దీని వెనకాల భావన చేస్తే ఎంత గొప్ప విషయాలు తెలుస్తున్నాయో గమనించండి. అటు తర్వాత ఒక అద్భుతమైన శ్లోకాలు 20-21 శ్లోకాలు, ఈ రెండు కలిపి ఒకే అంశాన్ని చెప్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ఈశ్వర లీలని చెప్తుంటుంది. ఆ ఈశ్వర లీల దక్ష యజ్ఞ విధ్వంస లీల ఇందులో చెప్పబడుతున్నది. దక్షయజ్ఞ విధ్వంసం అనగానే దక్షుడు అనేవాడు యజ్ఞం చేశాడు, శివుణ్ణి అవమానించాలని, దానికి ప్రతిఫలం అనుభవించాడు. ఇది ఈ కథ కాదు. ఆ దక్షుడు అంటే ఎవడు, ఆ యజ్ఞం అంటే ఏమిటి, అది చెప్తున్న సంకేతం ఏమిటి, అది మనం గ్రహించాలి. ఇది మొత్తం మనకు చేస్తున్న ఒక మహాబోధ. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి బహు విధములైన వాదములకి సమాధానం. మన సంస్కృతిలో అనేక వాదములు ఉన్నాయి. ఒకటి, ఈ వాదములనే షడ్ దర్శనములు అని కూడా మనం చెప్తారు. అది యోగ, వైశేషిక, సాంఖ్య ఇత్యాది న్యాయ మీమాంస ఇవన్నీ చెప్పబడుతున్న దర్శనములు. ఈ రకరకములైన దర్శనములు ఉన్నాయి. ఈ దర్శనాలతో ఏది గొప్పది, అది గొప్పదా, ఇది గొప్పదా అని అవసరంగా కొట్టుకుంటారయ్యా. అన్ని దర్శనములు నిన్నే చేర్చుతున్నాయని త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని 7వ శ్లోకంలో మనం ముందే చెప్పుకున్నాం. అన్ని గమనములకు గమ్యము నువ్వే అని. అందుకే దర్శనములన్నిటికీ నువ్వు గమ్యం. అయితే దర్శనముల యొక్క గమ్యాన్ని పరిశీలించకుండా కేవలం దర్శనాన్నే పరిశీలించి అక్కడితోనే ఆగిపోతే గమ్యం తెలియకుండా పోతుంది. అందుకు ఒక దశలో మనకి వాదాలు చాలా చెలరేగాయి. ఎన్ని రకాల వాదాలు ఇప్పుడైతే మనకి వచ్చిన నాస్తిక వాదాలు ఎక్కువైపోయాయి. పూర్వం ఈ వైదిక సిద్ధాంతంలోనే భిన్న భిన్న అభిప్రాయాలు ఉండేవి. వాటిలో ఒకటి మీమాంసా సిద్ధాంతం, కర్మ మీమాంస సిద్ధాంతం. అంటే కర్మే ముఖ్యం, ఈశ్వరుడు అనేవాడు లేడు అని అంటారు. వీళ్ళు వేదాన్ని అంగీకరించే వారు, అదే గమనించారు. అందుకే ఇది వైదిక మతాన్ని. శంకరులు వచ్చి ఆ కర్మ మీమాంస సిద్ధాంతాన్ని కూడా ఖండించారు. దీన్ని పూర్వ మీమాంస అని చెప్తారు, వేదాంతం ఉత్తర మీమాంస. ఇది విషయం. అందుకు ఈ వైదికమైనటువంటి కర్మని చెప్తున్నా వాళ్ళు నిరీశ్వరవాదాన్ని వ్యాప్తి చేశారు. దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళు వేదాన్ని ఒప్పుకుంటారు. అంటే యజ్ఞము మొదలైనవన్నీ ఒప్పుకుంటూ యజ్ఞము మొదలైన కర్మలు చేయడం వల్ల ఉత్తమమైన గతులు ఈ లోకంలో జరుగుతాయి, పరలోకాలలో కూడా జరుగుతాయి. అందుకు ఎవరు నీకు ఫలాన్ని ఇస్తున్నారు? నీ కర్మ వల్ల నీకు ఫలం వచ్చింది. అందుకు కర్మ నీకు ఫలాన్ని ఇస్తుంది కనుక మనకు ఈశ్వరుడు అనేవాడే లేడు అనేది వారి వాదం. ఆ వాదాన్ని ఖండిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. క్రతవు సుప్తే జాగ్రత్తమసి ఫల యోగే క్రతుమతాం కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధన మృతి అతస్త్వాం సంప్రేక్ష క్రతుషు ఫలదానం ప్రతిభువం శృతౌ శ్రద్ధాం బద్ధ్వా కృత పరికర కర్మ సుజనః. ఇప్పుడు దీని ఛాయతోనే చాలా మందిలో ఒక మాట వినబడుతూ ఉంటుంది. ఏమిటంటే దేవుడేంటండి మధ్యలో ఈశ్వరుడు? మన పని మనం చేసుకుంటున్నాం, దాని ఫలితం వస్తుంది అంతే. భగవంతుడి గురించి ఎందుకు, మధ్యలో ఈశ్వరుడేమిటి అని మనం అనుకోవడం సహజ అందరిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చదువుకున్నవాడైతే మీమాంస పరంగా వాదిస్తాడు. మొత్తానికి అంతా ఒక విధమైన అజ్ఞానమేది. అయితే దీనిని చక్కగా అధ్యయనం చేసి ఈశ్వరుడే లేకపోతే ఫలం నీకు ఎలా వస్తుంది అని చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని ఆ పూర్వమీమాంసనంతటిని ఖండించి ఆ ఈశ్వర భావాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మోక్షం అనేది రావాలి అంటే కర్మని విడిచిపెడితే రాదు, కర్మ ఆచరించవలసిందే. అయితే మరి కర్మ ఆచరిస్తే తప్పకుండా కర్మ వల్ల ఫలం ఉంటుంది, ఫలం వల్ల మళ్ళీ బంధం, మళ్ళీ కర్మ, కర్మ బంధములు ఏర్పడి జనన మన పరంపరలోకి వెళితే మరి విమోచన ఎప్పుడు? దానికి చక్కటి మార్గం ఏం చెప్పారంటే కర్మను నువ్వు ఆచరించాలి, ఆచరించక తప్పదు. అయితే ఆ కర్మని ఈశ్వరార్పణ ధియా కురియాత్, ఈశ్వరుడికి అర్పించు అన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడని ఒకడు ఒప్పుకుంటే కదా ఈశ్వరుడికి అర్పించడం. ఆయన్ని ఒప్పుకోని వాడికి నీ కర్మని ఈశ్వరుడికి అర్పించిన ఎలా చెప్తారండి? అందుకు ఈశ్వరార్పణ ధియా అనేటటువంటి భక్తివాదానికి ప్రమాదం వచ్చింది ఈ కర్మ మీమాంసావాదం వల్ల. అందుకు ఆ భక్తి సిద్ధాంతాన్ని తిరిగి ప్రతిపాదించడానికి ప్రీతితో ఈశ్వరునికి కర్మార్పణం చెయ్యాలి అనేటటువంటి పరమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఈ శ్లోకంలో ఒక గొప్ప చర్చ చేస్తున్నాడు పుష్పదంతుడు. క్రతౌ సుప్తే జాగ్రత్వమసి ఫలయోగే క్రతుమతాం స్వేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అందుకు నీ కర్మని ఈశ్వరార్పితంగా చేసి నేచ్ఛయాకృతం నా ఇచ్ఛయాకృతం, ఏదో కావాలని ఇదని సంబంధం పెట్టుకోకుండా ఆచరించినప్పుడు అది చిత్తాన్ని శుద్ధి చేసి ముక్తికిస్తుంది. అంతేగాని ఈశ్వరార్పితము కాని కర్మ చిత్తశుద్ధినివ్వదు, అది తెలుసుకోవాలి. ఈశ్వరార్పితమైన కర్మే చిత్తశుద్ధినిస్తుంది. మరి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించని వాడు ఈశ్వరుడికి ఎలా అర్పణం చేస్తాడు? అప్పుడు ఈ మొత్తం కూడా శుద్ధ భౌతికవాదంగా మారిపోయి స్వార్థపూరితంగా మారి వ్యక్తిని సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, వ్యక్తి యొక్క ఉన్నతికి సంబంధించింది కూడా ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించని కర్మకి ఫలం లేదు. అందుకు కర్మను ఈశ్వరార్పణంగా చేయడానికి ముందు ఈశ్వరత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. దీని ద్వారా మనకి ఆనాడు చెలరేగినటువంటి ఈ కర్మ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాడు పుష్పదంతుడు. అందుకే ఇది కేవలం స్తోత్ర గ్రంథమే కాదు, వేదాంత గ్రంథం కూడా. తత్వచింతనకు కావలసినటువంటి గొప్ప పరికరం చెప్పాడు. అంతేగాని కేవలం స్తోత్రం కాదు, తత్వచింతన ఆలోచన చేస్తే అంటే ఉపనిషత్తుల్లో చెప్పుకునే విషయాలన్నీ. అందుకు ఉపనిషత్ చింతన అంతా కూడా ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చేశాడు. అయితే మరి దీనికి ఉదాహరణ చూపించారు కదా, ఎంత తత్వమైనా చెప్తూ ఉంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఆ తత్వాన్ని చూపించాలి అంటే మనకు జరిగిన ఒక ఉదాహరణ చూపించాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ లేనిది ఏది ఫలించదు. ఆ రహస్యం భారతీయ ఋషులకు తెలుసు. అందుకే వేదంలో ధర్మం చెప్పి చెప్పి చెప్పి ఇంత ధర్మం లోకం చేత ఆచరింపజేయాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ వాల్మీకి ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించాడు. అదే రామాయణంగా వచ్చింది. ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టినటువంటి మహాభారతం వచ్చింది. ఎందుకంటే వేద ధర్మం యొక్క ప్రాక్టికల్ స్వరూపం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈశ్వర భావన లేనటువంటి కర్మ నువ్వు ఎన్ని సమకూర్చుకున్నా దెబ్బతీసి తీరుతుంది సుమా అనడానికి ఉదాహరణగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర జరిగినది. అది వేదం చెప్పినది, పురాణం చెప్పింది, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే క్రియాదక్షోదక్ష కతుపతి రథీశస్తన్ భృతాం ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాసురగణ క్రతుభ్రేషస్త్వత్త క్రతుఫల విధాన వ్యసనిను ధ్రువం కర్తుం శ్రద్ధా విధురమభిచారాయకి మఖాహ. ఇది నిజంగా మనం భగవద్గీత, ఉపనిషత్తులు వీటన్నిటి సారాంశం ఈ రెండు శ్లోకాల్లోనే క్షిప్తం చేశారు. అందుకే వీటికి ఏకాగ్రంగా వెలిసిన విషయాలను చెప్పడం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈశ్వర భావన లేని కర్మ ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుందని దానికి ఉదాహరణమే దక్ష యజ్ఞ విధ్వంస గాథ. అది దక్ష యజ్ఞంలో చెప్పినది ఇది విషయం. అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడైన శివుణ్ణి అవమానించడం ఇలాంటి చిన్న పురాణ కథగా పరిమితం కాదు. అసలు ఈశ్వరత్వాన్ని అంగీకరించడం ఇందులో కనిపించదు. ఈశ్వరుడు ఉంటే ఉన్నాడు, లేకుంటే లేడు, మనకెందుకు ఆ చర్చ? మన కర్మ మనకు ఫలమిస్తోంది చాలు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో అది దక్ష ప్రజాపతి. అది విశేషం. ఎందుకు? వాడికి తెలిసి సృష్టి అది చేయడం, దాన్ని పాలించడం వాడి యొక్క డ్యూటీ. ఈశ్వరుడు ఉన్నాడంటే తల వంచాలి, కానీ వాడి పేరే దక్ష. దక్షుడు అంటే ఎవడు? దక్షుడు దక్ష అంటే దక్షత, దక్షత అంటే కెపాసిటీ. ప్రతివాడు నేను దక్షుణ్ణి అనుకునే కదా పనిచేస్తున్నాడు, అంటే ఐఎమ్ కేపబుల్, నేను దక్షుణ్ణి, నేను చేయగలుగుతున్నాను. చాలా నాస్తికవాదం అంతా ఇలాగే ఉంటుంది, నాకు చేతులు కాళ్ళు బుద్ధి మేధస్సు అన్నీ ఉన్నాయి, కనుక ఎవరు చేయగలుగుతున్నా? నేను చేయగలుగుతున్నా, నేను చేస్తున్నాను కనుక నాకు ఫలితం వస్తుంది. వీళ్ళ పెద్ద ఈశ్వరుడు ఎవడున్నాడు? అందుకు తన శక్తిని తానే నమ్ముకుని తానే దక్షుణ్ణి అనుకునేటటువంటి పరిమిత అహంకార బుద్ధి దక్షుడు. ఆ దక్షుడు నిజానికి దక్షుడే. క్రియాదక్షో దక్ష, క్రియాదక్షుడు. యజ్ఞానికి ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నాడు చూడండి, ఇక్కడ అన్ని ఉన్నాయి, వాడి దగ్గర ఏమీ లోపం లేదు. క్రియాదక్షో దక్ష, చక్కగా చేయించగలిగే నేర్పు ఉంది ఆయన దగ్గర. పైగా చేసే యజమాని ఆయన. యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు అని అర్థం. ఇప్పటికీ భారతీయ సంస్కృతి యజ్ఞ సంస్కృతి గనకనే మనలో యాజ్ఞిక శబ్దాలు కలిసిపోయాయి రక్తంలో మనకు తెలియకుండా. యజమాని అనే మాట ఇప్పటికీ ఉంది, అయితే బాస్ అనే ఉద్దేశంతో వాడతాం. కానీ యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు. ఏదైనా యజ్ఞానికి కానీ వెళితే యజ్ఞమంతా ఎవరు ప్రధానంగా చేస్తున్నారని తెలుసుకుని ఓహో అతడనమాట అని యజమాని అనే మాట వాడేవారు. అలాగే సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. అవి ఇప్పుడు లేకుండా ఎవడైనా నడుపుతున్నారో చెప్పండి. మనకి యజ్ఞాలు పోయినా యజ్ఞప మాటలు ఇంకా మిగులున్నాయి. కనీసం సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. సభికులు కాదు సభ్యులు. సభికులు అంటే జూదరులు అని అర్థం. అందుకే వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. సభ్యులు అంటే యజ్ఞ వేదిక మీద సమావేశమై, యజ్ఞ వేదిక అంటే యజ్ఞాగ్ని రగులుచుతుంటారు చుట్టుపక్కల అనేక మంది పండితులు, వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చుంటారు, వాళ్ళని సభ్యులు అంటారు. వాళ్ళ యజ్ఞమునందు దృష్టి పెట్టి ఉంటారు. అందుకే సభ, సభ్యులు ఇవన్నీ యజ్ఞ శబ్దాలు. అటువంటి యజమాని ఎవడు? క్రియాదక్షో దక్ష క్రతుపతి. ఆ క్రతుపతి అంటే యజమాని. ఆ యజమాని సాక్షాత్తు క్రియాదక్షుడైన దక్షుడే యజమానిగా ఉన్నాడు అక్కడ యజ్ఞానికి. వాడెవడయ్యా అంటే అధీశస్తనుభృతాం. అధీశ తనుభృతాం. తనుభృతాం అంటే ప్రజలు, తనువు అంటే శరీరం, భృత అంటే భరించేవారు. శరీరమును భరించే వాళ్ళు ఎవరు? ప్రజలు. వాళ్ళకి అధీశ అంటే ప్రభువు అంటే ప్రజాపతి. దక్షుడు ఎవరు? ప్రజాపతుల్లో ఒకడు కదా. బ్రహ్మ ఇచ్చిన శక్తితో వచ్చిన సృష్టికర్తల్లో ప్రజాపతుల్లో ఒకడు. బ్రహ్మకి సృష్టి రచనలో సహాయపడేవాడు అటువంటి వాడు ఈ ప్రజాపతి. ఈ ప్రజాపతి కృతపతిగా ఉన్నాడు. ఇక ఆయనకి సహాయంగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఋషీణాం ఆత్విజ్యం. ఎందుకంటే బ్రహ్మగారి సంతానం, పైగా ప్రజాపతులకి హెడ్ మళ్ళీ. ప్రజాపతులు చాలా మంది ఉన్నారు, ఆ ప్రజాపతులకి హెడ్ని చేసేట దక్షుణ్ణి. ఒకసారి బ్రహ్మదేవుడు పదవిస్తే కళ్ళు నెత్తికెక్కడా చెప్పండి. అందుకే ఈయన గారికి నెత్తికెక్కే అంతా తన సమర్థత అనుకున్నాడు. నాలో అంత గొప్పతనం లేకపోతే బ్రహ్మదేవుడు మాత్రం పదవెక్కడిస్తాడు, ఇచ్చాడు కనుక నేను గొప్పవాణ్ణి అనుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకు పదవిచ్చాడంటే, అంతకుముందు సతీదేవి ఈయన యొక్క కుమార్తె, దక్షుడి యొక్క కుమార్తె, ఆ సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అంటే, ఈ సతీదేవి నిజానికి పరమేశ్వరుని యొక్క శక్తి అమ్మవారు. బ్రహ్మ ఆజ్ఞ చేత తానికి ప్రజాపతిత్వం యొక్క శక్తి సిద్ధించాలంటే అమ్మవారు తనకు ప్రజగా ముందు లభిస్తే, ప్రజగా అంటే సంతానంగా లభిస్తే, తద్వారా ఇతరు సృష్టికర్తృత్వ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది అమ్మ అనుగ్రహం చేత అని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అమ్మవారి కోసం తపస్సు చేశాడు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 26.

దధర్షద్వృషన్ వసూ దుష్యజ్ఞే సోమర్త్యో రిపుః తాన ఆవోళమశ్వినారయిం విషంగా సందృశం ధిష్ణ్యావరివోవిదం పవకాన సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వాసు చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దాధే సరస్వతీ మహో అర్ణ సరస్వతి.

ఏదేవంధ ఏమేవాస్మైమక్తే ప్రియోష్మాభవంతే తతశ్చతుర్థ సంపద్యంతే ఋతుమాన్ చే.

ప్రియంచేదీష్టమారతిం స్వర్భరం విశ్వాస్య దూతపమృతం శేషే వనేషో మాత్రేషో సంత్వా భర్తా సగింధతే అతంద్రోహవ్యం వహసిహ విష్క్రేత ఆదిదేవేషు రాజసి అదర్శి గాధు విత్తామో యస్మిన్ వ్రతాన్యాదధుః ఓపోషో జాతమార్యస్య వర్ధనమగ్ని

0: ముపస్థిర్మహిషోపవర్ధన్ అగ్నిరోదీభిరణ్యోర్హస్తచ్యుతంజనయర ప్రాశస్తం దూరే దృశం గృహపతిమాచవ్యం.
1: ఓం ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

ధరచిన్ శుక్రందే అన్యద్యాజదంతే అన్యద్విషో రూపే అహనీద్యౌరివాసి విశ్వాహీ మాయా అవసిస్వధావన్ భద్రాతే భూషన్నీహరాజిరస్తో ఇడామగ్నే వోరుదం సంసనింగోశ

ఆదరః భద్రావుత ప్రజాస్తయః యజిష్ఠన్ వావగృమహే దేవం దేవత్రాహోదారమమర్త్యం అస్య యజ్ఞస్య సుక్రతుం తదగ్నే జుమ్నమాభారాయత్ సాసాహ సదానేకం చీలత్రిణం పన్యుంజన

0: Dear listeners of Shaivam.org, the program you are about to listen to is Shiva Sahasranama Meaning with Analysis by Sri Karthik Ramachandran. Namaste.
1: Om Gananaam Tva Ganapatigum Havamahe Kavim Kavinam Upamashravastamam Yeshtarajam Brahmanam Brahmanaspata Anakshranvannuti Bhiksi Dasadhanam Prano Devi Sarasvati Vajevirvajini Vati Dinam Avitragavato Ganeshaya Namaha Sarasvatyai Namaha Shri Gurubhyo Namaha Haraha Om Om Shri Mahaganadipataye Namaha సదాశివసమారంభాం శ్రీకంఠారాధ్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం సదాశివం శివాం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రి గౌతమాన్ నమోస్తు గురవే నిత్యం శ్రీకంఠశివయోగినే శ్రుతిసార శివ విశిష్టాద్వైత పరభాష్య విదాయినే జగద్గురు శ్రీ రేణుకాచార్య మంగళం దేహి ప్రభో త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. యామాగుక్సర్వోకానా ప్రకృతి శాస్త్రపారగా తాం ధర్మచారిణీం శంభో ప్రణమామి పరాం శివాం అమృతార్థం ప్రపన్నార్థం యాసు విద్యాప్రదాయిని అహర్నిశమహం వందే తాం ఈశానమనోరమాం దదీచిముపమన్యుంచ మార్కండేయం పరాశరం శ్వేతాచార్యం తచ్చిష్యం నీలకంఠ శివాహ్వయం సాంబశివాయ నమః. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో యెస్టర్డే వి వర్ లుకింగ్ అట్ ద Shiva Sahasranama, the glories of Shiva Sahasranama, and also we saw some selective names from the Shiva Sahasranama recited by Upamanyu Maharshi to Krishna, and we'll be continuing from there, and we'll be seeing some more names today, and I'll be closing the Shiva Sahasranama today. So we saw yesterday the last mantra that we saw was Shmashanavasi Bhagavan Kacharo Gocharordhanaha. We saw that. So we saw the meaning of Shmashanavasi and also Bhagavan, Kacharo, Gocharo, Ardhanaha. Continuing, Sarva Karma Swayambhuta Adiradikaro Nidhihi Sahasraksho Vishalakshak Somo Nakshatra Sadakaha. Sarva Karma. So as we know, so like Mahadeva alone, Sambashiva alone is actually described as the doer of five activities. పంచకృత్యని యంతారం, పంచకృత్య, కృత్య మీన్స్ యాక్షన్ అండ్ పంచ మీన్స్ ఫైవ్. సో హీ అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద శాస్త్రాస్ యాజ్ ద డూయర్ ఆఫ్ ఫైవ్ యాక్టివిటీస్. సో వాట్ ఆర్ దోస్ ఫైవ్ యాక్టివిటీస్? క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ అండ్ తిరోభావం, దట్ ఈస్ పుట్టింగ్ ద జీవాస్ ఇన్ టు ఇల్యూషన్ అండ్ దెన్ లిబరేషన్. సో దీస్ ఆర్ ద ఫైవ్ యాక్షన్స్. సో నైదర్ బ్రహ్మ నార్ నారాయణ ఆర్ ఇంద్ర are described as the doer of five activities. Only Sambashiva in the Shastras is described as the doer of five activities. So, speaking of this, sometimes we see Brahma is described as the creator and Narayana is described as the protector. But they are secondary creators and secondary protectors only. Who created Brahma and Narayana? It was Maheshwara. Ahameva Jagatkarta Mamakarta Maheshwaraha. Vishnu says, Ahameva Jagatkarta, I am the Lord of the universe. But Mama Karta Maheshwaraha, but the cause of me, who created me is actually that Maheshwara and Parashakti are the ones who created me. He says that to Vyasa. So they are secondary creators and secondary protectors only. The primary creator is Sambashiva, and the primary protector is Sambashiva, and then the destroyer, and then the also the he does tirobhavam and also gives anugraham. Mayam tu prakritam vidyam mayinam tu maheshwaram. Shvetashvatara Upanishad 4th chapter 10th verse says that.

వీరవత్తమం యశసం యశసం వీరవత్తమం వీరవత్తమమితి వీరవతమం అగ్నేయమగ్నే జ్ఞేయం యజ్ఞమగ్నే జ్ఞేయం యజ్ఞం యం యజ్ఞం యజ్ఞం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతో విశ్వతోధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతః అధ్వరం విశ్వతో విశ్వతోధ్వరమధ్వరం విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో ధ్వరమధ్వరం విశ్వతః పరిభూః విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో విశ్వతః పరిభూరస్యసి పరిభూర్ విశ్వతో విశ్వతః పరిభూరసి పరిభూరస్యసి పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీత్యసి స ఇదిత్స ఇద్దేవేషు దేవేష్విత్స ఇద్దేవేషు ఇద్దేవేషు దేవేష్విది దేవేషు గచ్చతి గచ్చతి దేవేష్విది దేవేషు గచ్చతి దేవేషు గచ్చతి గచ్చతి దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి అగ్నిర్హోతా హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః కవిక్రతురితి కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః సత్యశ్చిత్రశ్రవస్తమః చిత్రశ్రవస్తమ ఇది చిత్రశ్రవః తమః దేవో దేవేభిర్దేవేభిర్ దేవో దేవో దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవో దేవో దేవేభిరాగమత్ దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవేభిరాగమత్ ఆగమత్

ధ్వరాణాం గోపామృతస్య ఋతస్య గోపామధ్వరాణాం అధ్వరాణాం గోపామృతస్య గోపామృతస్య ఋతస్య గోపాం గోపామృతస్య దీది విందీది విమృతస్య గోపాం గోపామృతస్య దీది విం ఋతస్య దీది విందీది విమృతస్య ఋతస్య దీది విం దీది విమితి దీది విం.

0: சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் .org ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் .org. ஓம் நம சிவாய.
1: ஓம் அத பஞ்சதசோத்யாயம் தேவயஜ்ஞாதிஷு தேசகால பாத்ராதி வர்ணனம் ரிஷய ஊசு தேசாதீன் கிரமசோ ப்ரூஹி சூத சர்வார்த்த வித்தம சூத உவாச சுத்தம் கிரஹம் சமபலம் தேவயஜ்ஞாதி கர்மசு ததோதசகுணம் கோஷ்டம் ஜலதீரம் ததோதச ததோதசகுணம் பில்வ துளசியஸ்வத்த மூலகம் ததோ தேவாலயம் வித்யா தீர்த்ததீரம் ததோதச ததோதசகுணம் நத்யா தீர்த்த நத்யா ததோதச தப்த கங்கா நதீ தீர்த்தம் தஸ்யா தசகுணம் பவேத் கங்கா கோதாவரீ சைவ காவேரீ தாமிரபர்ணிகா சிந்துச்ச சரயூரேவ சப்த கங்கா பிரகீர்த்திதாஹ ததோப்யதீரே தசச பர்வதாக்ரே ததோதசம் சர்வஸ்மாதபிகம் ஞேயம் யத்ர வா ரோசதே மனஹ க்ருதே பூர்ணபலம் ஞேயம் யஜ்ஞதானாதிகம் ததா த்ரேதாயுகே த்ரிபாதம் ச த்வாபரேர்த்தம் சதா ஸ்மிருதம் கலௌ பாதம் தி விஜ்ஞேயம் தத் பாதோனம் ததோர்த்தகே சுத்தாத்மன சுத்த தினம் புண்ணியம் சமபலம் விதுஹு தஸ்மாதஜகுணம் ஞேயம் ரவி சங்கிரமணே புதாஹ விஷுவே தத்தஜகுணம் அயனே தத்தஜ ஸ்மிருதம் தத்தஜ மிருக சங்கராந்தௌ தச்சந்திர கிரஹணே தஜ ததச்ச சூரிய கிரஹணே பூர்ணம் காலோத்தமே விதுஹு ஜகத்ரூபஸ்ய சூரியஸ்ய விஷயோகாச்ச ரோகதம் அதஸ்த விஷசாந்த்யர்த்தம் ஸ்நானதான ஜபாம் சரேத் விஷசாந்த்யர்த்த காலத்வாத் சகால புண்யத ஸ்மிருத ஜன்மாக்ஷேஜ வ்ரதாந்தேஜ சூரிய ராகோபமம் விதுஹ மகதாம் சங்க காலச்ச கோட்யர்க கிரஹணம் விதுஹ தபோ நிஷ்டா ஜ்ஞான நிஷ்டா யோகினோ யதயஸ்ததாம் பூஜாயா பாத்திரமேதேஹி பாபசம்சய காரணம் சதுர்விம்சதி லக்ஷம் வா காயத்ரியா ஜபசம்யுத ப்ராஹ்மணஸ்து பவேத் பாத்திரம் சம்பூர்ணஃபலபோகதம் பதனாத்ராயதைரி பாத்திரம் சாஸ்திரே பிரயுஜ்யதே தாதுஷ்ச பாதகாத்ராணாத் பாத்திரமித்யபிதீயதே கயகம் த்ராயதே பாதாத் காயத்ரீ இத்யுச்யதே ஹி ஸா யதார்த்தஹீனோ லோகேஸ்மின் பரஸ்யார்த்தம் ந யச்சதி அதர்வான் இஹயோ லோகே பரஸ்யார்த்தம் பிரயச்சதி ஸ்வயம் சுத்தோ ஹி பூதாத்மா வரான் சந்த்ராதமர்ஹதி காயத்ரீ ஜப சுத்தோ ஹி சுத்த ப்ராஹ்மண உச்யதே தஸ்மா தானே ஜபே ஹோமே பூஜாயாம் சர்வகர்மணி தானம் கர்த்தும் ததா த்ராதும் பாத்ரத்வம் ப்ராஹ்மணோர்ஹதி அன்னஸ்ய க்ஷுதிதம் பாத்திரம் நாரீ நரமயாத்மகம் ப்ராஹ்மணம் ஸ்ரேஷ்டமாஹூய யத் காலேசு சமாஹிதம் ததர்த்தம் சப்தமர்த்தம் வா தத்போதகம் அபீஷ்டதம் இச்சாவத பிரதானம் ச சம்பூர்ண பலதம் விதுஹ யத் பிரஷ்னானந்தரம் தத்தம் ததர்த்த பலதம் விதுஹ யத் சேவகாய தத்தம் ஸ்யாத் தத் பாத பலதம் விதுஹ ஜாதி மாத்ரஸ்ய விப்ரஸ்ய தீனவிருத்தே த்விஜர்ஷபாஹ தத்தமர்த்தம் ஹி போகாய பூர்லோகே தசவார்ஷிகம் வேதயுக்தஸ்ய விப்ரஸ்ய ஸ்வர்கே ஹி தசவார்ஷிகம் காயத்ரீ ஜபயுக்தஸ்ய சத்யம் ஹி தசவார்ஷிகம் விஷ்ணுபக்தஸ்ய விப்ரஸ்ய தத்தம் வைகுண்டதம் விதுஹ சிவபக்தஸ்ய விப்ரஸ்ய தத்தம் கைலாசதம் விதுஹ தத்தல்லோகோபோகார்த்தம் சர்வேஷாம் தானமிஷ்யதே தசாங்கமன்னம் விப்ரஸ்ய பானுவாரே ததன்னரஹம் பரஜன்மனி சாரோக்யம் தசவர்ஷம் சமஷ்டுதே பகுமானமதாஹ்வானம் அபியங்கம் பாதசேவனம் வாசோ கந்தாத்யர்ச்சனம் ச ஹ்ருதாபூபரசோத்தரம் ஷட்ரசம் வியஜனம் ஷட்ரசம் வியஞ்சனம் சைவ தாம்பூலம் தக்ஷிணோத்தரம் கமச்சானுகமச்சைவ ஸ்வன்னதானம் தசாங்ககம் தசாங்கமன்னம் விப்ரேபியோ தசம் யோ வை ததன்னரஹம் அர்க்கவாரே ததாரோக்யம் சதவர்ஷம் சமஷ்டுதே சோமவாராதிவாரேஷு தத்தத்வாரகுணே ஃபலம் அன்னதானஸ்ய விஜ்ஞேயம் பூர்லோகே பரஜன்மனி சப்தஸ்வபிஜ வாரேஷு தசபியஸ்ச தசாங்ககம் அன்னம் தத்வா சதம் வருஷம் ஆரோக்யாதிகமஷ்ணுதே ஏவம் சதேபியோ விப்ரேபியோ பானுவாரே ததன்னரஹம் சஹஸ்ரவருஷம் ஆரோக்யம் சர்வலோகே சமஷ்ணுதே சஹஸ்ரேபிய ததா தத்வா அயுதவருஷம் சமஷ்ணுதே ஏவம் சோமாதிவாரேஷு விஜ்ஞேயம் ஹி விபஷ்சிதா பானுவாரே சஹஸ்ராணாம் காயத்ரீ பூதசேதசாம் அன்னம் தத்வா சத்யலோகே யாரோக்யாதி சமஷ்ணுதே அயுதானாம் ததா தத்வா விஷ்ணுலோகே சமஷ்ணுதே அன்னம் தத்வாது லக்ஷானாம் रुद्रलोके समष्टुते बालानां ब्रह्मबुद्ध्याहि देयं विद्यार्थिभिर्नरैः यूनां च विष्णुबुद्ध्याहि पुत्रकामार्थिभिर्नरैः वृद्धानां रुद्रबुद्ध्याहि देयं ज्ञानार्थिभिर्नरैः बालस्त्रीभारतीबुद्ध्या बुद्धिकामै नरोत्तमैः लक्ष्मीबुद्ध्या युवस्त्रीषु भोगकामै नरोत्तमैः वृद्धासु पार्वतीबुद्ध्या देयम् आत्मार्थिभिर्जनैः शीलवृत्योञ्च वृत्त्या च गुरुदक्षिणयार्जितम् शुद्धद्रव्यम् इति प्राहुस्तत्पूर्णफलदम् विदुः शुक्लप्रतिग्रहाद्दत्तम् मध्यमम् द्रव्यमुच्यते कृषिवाणिज्यकोपेतम् अधमम् द्रव्यमुच्यते क्षत्रियाणाम् विषाम् चैव शौर्यवाणिज्यकार्जितम् उत्तमम् द्रव्यमित्याहु शुद्धा शूद्राणाम् भृतकार्जितम् स्त्रीणाम् धर्मार्तिनाम् द्रव्यम् पैतृकम् भर्तृकम् तथा गवादीनाम् द्वादशानाम् चैत्रादिषु यथाक्रमम् सम्भूय वा पुण्यकाले दद्यात् इष्टसमृद्धये गोभूतिलहिरण्याज्य वासो धान्यगुडानि च रौप्यम् लवणकूष्माण्डम् कन्या द्वादशकम् तथा गोदानादत्तगव्येन गोमयेनोपकारिणाम् धनधान्याद्याश्रितानाम् दुरितानाम् निवारणम् जलस्नेहाद्याश्रिघ्नानाम् दुरितानाम् तु गोचले कायिकादित्रयाणाम् तु क्षीरदध्याज्यकैस्तथा तथा तेषाम् च पुष्टिश्च विज्ञेया हि विपश्चिता भूदानम् तु प्रतिष्ठार्थम् इहश्चामुत्र च द्विजाः तिलदानम् बलार्थम् हि सदा मृत्युञ्जयम् विदुः हिरण्यम् जाठराग्नेस्तु वृद्धिदम् वीर्यदम् तथा आज्यम् पुष्टिकरम् विद्यात् वस्त्रम् आयुष्करम् विदुः धान्यम् अन्नसमृद्ध्यर्थम् मधुराहारदम् गुडम् रौप्यम् रेतोऽभिवृद्ध्यर्थम् षड्रसार्थम् तु लावणम् सर्वम् सर्वसमृद्ध्यर्थम् कूष्माण्डम् पुष्टिदम् विदुः प्राप्तिदम् सर्वभोगानाम् यः चामुत्र च द्विजाः यावज्जीवनमुक्तम् हि कन्यादानम् तु भोगदम् पनसाम्रकपित्थानाम् वृक्षाणाम् फलमेव च कदल्याद्यौषधीनाम् च फलम् गुल्मोद्भवम् तथा माषादीनाम् च मुद्गानाम् फलम् शाकादिकम् तथा मरीचिर्सर्षपाद्यानाम् शाकोपकरणम् तथा यदृतौ यत्फलम् सिद्धम् तद्देयम् हि विपश्चिता श्रोत्रादीन्द्रियतृप्तिश्च सदा देया विपश्चिता शब्दादि दशभोगार्थम् दिगादीनाम् च तुष्टिता वेदशास्त्रम् समादाय बुद्ध्वा गुरुमुखात् स्वयम् कर्मणाम् फलमस्तीति बुद्धिरास्तिक्यमुच्यते बन्धुराजभयाद्बुद्धिः श्रद्धा सा च कनीयसि सर्वाभावे दरिद्रस्तु वाचा वा कर्मणा यजेत् वाचिकम् यजनम् विद्यान् मन्त्रस्तोत्रजपादिकम् तीर्थयात्राव्रतादिम् हि कायिकम् यजनम् विदुः येन केनाप्युपायेन अल्पम् वा यदि वा बहु देवतार्पणबुद्ध्या च कृतम् भोगाय कल्पते तपश्चर्या च दानम् च कर्तव्यम् उभयम् सदा प्रतिश्रयम् प्रदातव्यम् स्ववर्णम् गुणशोभितम् देवानाम् तृप्तयेत्यर्थम् सर्वभोगप्रदम् बुधैः इहामुत्रोत्तमम् जन्म सदा भोगम् लभेत् बुधः ईश्वरार्पणबुद्ध्या हि कृत्वा मोक्षफलम् लभेत् य इमम् भटतेऽध्यायम् य शृणोति सदा नरः तस्य वै धर्मबुद्धिश्च ज्ञानसिद्धिः प्रजायते इति श्रीशिवमहापुराणे प्रथमायाम् विद्येश्वरसंहितायाम् पञ्चदशोऽध्यायः ओम्।
0: ओम नमः शिवाय। यू आर् लिस्निङ्ग् टु शैवम् .org रेडियोस् 24/7 स्पिरिचुअल् चानल्स् फ्रम् शैवम् .org। ओम नमः शिवाय।
2: నీ బ్రతుకునేది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకున్న రొద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాముల వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువు గారిని ఉద్దేశించి చెప్పారేమని మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేమొచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెరకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది, దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్, ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చింది, ఎక్కడ ఏం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందా వాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట. ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడూ కాపాడలేకపోయాడే, మరి దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపలను శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడు ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురువు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనుషులు అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకే పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి? నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు, వారి గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరుకు ఆరుగునైనా అండి, లెక్కలేనంతమంది మనవలు, ముని మనవలు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా? కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాసు. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు, దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం, కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి? పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి. భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పట్టవయ్యి ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణి వేడి ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఇది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసి దాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు, అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు. అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుండు. అందుకని ఆయుధాలు ఏవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో. ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది. 15 మంత్రములు పూర్తయి 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు. ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి 2వ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్లీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడో ఆయన తనను చూపించడం ప్రారంభించాడు. అది రెండవ వనవాకం నుంచి మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా, అది ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరకు నమస్కారం పెట్టేసాం, అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియవు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులున్నాయని దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే మరి. అలాంటి దిక్పాలకుల్లో ఒక్కడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులకు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్యబాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేద మంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్యబాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరులో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్యవాహవే. ఎవరైనా మనకు ఏది అవసరం అండి, వాడికి వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా, మనం స్తోత్రం చేస్తున్నా, ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడు ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొందిదండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గులు, ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం అని చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్య బాహవే, గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయేదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసి కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, వైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనా ఉన్నాయండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు, ఏం పట్టకుండా అక్కడ శ్మశానాల చోటు తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తన తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగశీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు, ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు, మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా, ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు, ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడేమిటి బంగారు స్వామి, హిరణ్యవాహవే, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుడిని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చేవరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఓ రంగును గలమా, బంగారానికి ఎన్ని రంగులు. అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉతభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా, హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు, పరోక్ష ప్రియులు. అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి, రెండుంటాయట. అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యము లేనివన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట. ఆయన బంగారు వర్ణం సువర్ణ. వర్ణం అంటే ఏమిటండి, ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంతా మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాను. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది. సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకి ఇప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే, వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నాం ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు ధన్యులం అయిపోతాం. శివునికి మించిన బంగారు చేయి ఎక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడు అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని నిచ్చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో ఆ చెయ్యి తగిలింది ఆయనకి. ఆ హిరణ్య బాహు తగిలింది. ఇలా ఎందరు అనుగ్రహించాడు ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యబాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు, సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్ సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని, రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్పు, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే. ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే. వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తము లేనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్ఛ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. సేనానియే దిశాంచపతయే నమః, దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుడిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి. రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని? సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడి దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం. అవునా కదా, కిరణములే చేతులు ఆయనకి. అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచ పతయే నమః, దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోవాలి.

అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయన. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

భక్తితో పరమేశ్వరుని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు చెమరించి ఆ స్థితి ఉన్నదే. కొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధిని మగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు అన్నారే త్యాగరాజస్వామి వారు. ఆ విధంగా పరమేశ్వరుని నామాన్ని రూపాన్ని స్మరించి తలంచగానే కలిగే పులకింత ఉద్రేకం ఉందే, దానిని సాత్వికోద్రేకం అని అంటారు. అందుకు అచ్చమైన సాత్విక భక్తితో కలిగే ఉద్రేకం చాలా విశేషం. ఇక్కడ నారాయణుడు ఆ ఉద్రేకంతో తీసి సమర్పణ చేస్తే ఆ శివుడు ఆయనకు ఉద్రేకం, ఆయన పేరే శివమెత్తిపోవడం అంటాం మనం. ఆయనకి మరో ఉద్రేకం ఏంటంటే కృపోద్రేకం, ఆయన దయకి చాలా ఉద్రేకం, ఆ దయతో ఏదైనా చేస్తాడు ఆయన. ఈ భక్తి ఉద్రేకాన్ని ఎలా మార్చాడంటే శివుడు, పరిణతి మసవు చక్రవపుష, ఇతని యొక్క భక్తి ఉద్రేకాన్ని చక్రముగా మార్చాట. అది విశేషం. మార్చి ఆయనకి కానుకగా ఇచ్చాడు, అంటే శివుడు విష్ణువునికి కానుకగా ఇచ్చాడు. త్రయాణాం రక్షాయై, ఎందుకు కానుకగా ఇచ్చాడంటే జగతాం త్రయాణాం రక్షాయై, అంటే ముజ్జగాలని రక్షించడానికి కానుకగా ఇచ్చాట స్వామి. ఇక్కడ మీరు పరమేశ్వరుడు ఆనందించాలని చెప్పి ఈయన 1000 కమలాలు సమర్పించితే ఆయన 1 చక్రాన్ని సమర్పించాడు. ఇది విశేషం. అంటే ఇక్కడ ఇద్దరు సమర్పణే, ఇది ఆయనిస్తే అది ఆయన ఇచ్చాడు, ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. ఆ ఇచ్చి పుచ్చుకోవడాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ విశేషంగా ఇందులో ఒక విధమైన ఉపాసనా రహస్యం చెప్పబడుతోంది. విష్ణువు శివుణ్ణి పూజించాడా, శివుడు విష్ణువుని పూజించాడా, మళ్ళీ గొడవలు పడి విడిపోవడానికి మళ్ళీ ప్రయత్నించడం. ఈ అజ్ఞానం నుంచి ఎంత వీలైతే అంత బయటకు రావాలి మనం. వీటన్నిటిలో ఉన్నటువంటి ఉపాసనా రహస్యములు, సాధనా రహస్యములు, ఉపనిషత్ తత్వ సంకేతములు ఇందులో చెప్పబడుతున్నాయి. ఉపాసన అర్చన అంటే ఏమిటో కాదు, ఈశ్వర తత్వంతో అనుసంధానం అనర్థం. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పూజించినంత మాత్రాన అతడు తగ్గిపోయాడనో లేకపోతే ఇతడు ఎక్కువైపోయాడనో అర్థం కాదు. అతడి ఔన్నత్యాన్ని మరో ఉన్నత పురుషుడు కూడా గుర్తించి గౌరవించవచ్చు. లోకంలో కూడా ఒక మహోన్నతమైన ప్రతిభావంతుణ్ణి అదే ప్రతిభ గలవాడు గౌరవించి సత్కరించడం మనం లోకంలో చూస్తాం. వాడికి సౌహృదయం అంటూ ఉంటే లోకంలోనే అలాగ ఉండేటప్పుడు మరి ఆ హరిహరులు ఇరువురికి ఉండదా చెప్పండి. అందుకు మనం మామూలు స్థాయిలో ఆలోచించడం, ఒకరినొకరు ఆరాధించుకోవడంలో ఎక్కువ తక్కువలేమి లేవు, అది పెట్టుకోవాలి గుర్తులో. 2, ఏ విధంగా ఉపాసించాలి అనేది మానవులకు ఎవరు చెప్పాలి? తెలిసిన వాడు చెప్పాలి. అందుకు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది భగవంతుని చెప్తే గానీ మనకు తెలియదు. అందుకు భగవంతునికి అభిన్నమైనటువంటి మరో భగవంతుడే చెప్పాలి. శివునికి అభిన్నుడు విష్ణువు గనక విష్ణువు చూపిస్తున్నాడు ఎలాగా శివుణ్ణి ఆరాధించాలి అని. 1, శ్రద్ధ అనేది చాలా అవసరం. నువ్వు ఎన్ని బాహ్యోపకరణములు పెట్టుకున్నప్పటికీ నీదైన ఉపకరణాన్ని ఆయనకి ఇవ్వాలి, అది విశేషం. అందుకు బాహ్యమైన కమలములు ఎన్ని సమర్పించినా తనదైన నేత్ర కమలాన్ని ఇచ్చాడు అంటే అర్థం కన్ను తీసి ఇచ్చేసాడని కాదు అర్థం. కన్ను ఇవ్వడం అంటే అర్థం చూపుని నిలపడం అని దీనికి అర్థం. తన దృష్టినంతటిని ఈశ్వరార్పణం చేయడం అంటే ఈశ్వరుడు తప్ప మరొక దానిని దర్శించని స్థితే కన్ను ఇవ్వడం. ఇలాంటి కన్నిచ్చిన భక్తుడు మరొకటి కనిపిస్తాడు మనకి.

0: మానవుల్లో. అతడే కన్నప్ప అని ఆయన ఒక్కడినే మహాభక్తుడిగా ఆమోదించి శివానంద నగర్లో శంకరుల వారు భక్తులకు ఉదాహరణ ఆయన ఒక్కడినే చూపించాడు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతం సాయతే. ఆ కన్నిచ్చిన భక్తుడు ఆయన పేరేమైంది? కన్నప్ప. ఆయనకు అసలు పేరేమిటి? తిన్నడు. తెలుగులో తిన్నడు అని అంటారు. కన్నప్ప తెలుగువాడు, అందుకే తిన్నడు అని. ఇంకొక వైపు కన్నప్ప తర్వాత వచ్చింది. కన్ను అప్పగించాడు. అప్పగించాడు అంటే అర్పణం. ఏంటయ్యా అలా కళ్ళప్పగించి చూస్తున్నావు అనే మాట మనం వినుంటాం. కళ్ళప్పగించుతోడు అంటే కన్ను తీసి పెట్టేటోడు కాదు అర్థం, చూపుని అప్పగించాడు అని అర్థం. కన్నప్ప అని అంటే ఆయన కళ్ళు ఇవ్వలేదని కాదు, కథలో అది ఉంది. కానీ మనం తీసుకోవాల్సిన సంకేతం ఏమిటని, ఈ కన్నప్ప తిన్నడు అనే ఆయన చరిత్రని సంస్కృతంలో ఉపమన్యు మహర్షి రచన చేశాడు. చేసినప్పుడు సంస్కృతంలో ఆయన పెట్టిన పేరేమిటి అంటే ధీరుడు అని పేరు పెట్టాడు. అది విశేషం, ధీరుడు అని. ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ మూడు పేర్లకి అర్థాలు చూడండి. ఈ మూడు పేర్లు ఒక వ్యక్తికి పెట్టిన పేరు కాదు, ఒక భక్తికి పెట్టిన పేర్లు. అది విశేషం. భక్తికి ఉండవలసిన లక్షణాలు ఈ మూడు పేర్లలో ఉన్నది. భక్తికి ఉండవలసిన లక్షణం ధీరత్వం. భక్తుడు ధీరుడై ఉండాలి, అది విశేషం. ధీరుడు అంటే చెక్కు చెదరని పట్టుదల కలవాడు. అంతేగాని సంశయం ఉన్నవాడు భక్తుడి కిందకి లెక్క కాదు. ఎంత చేస్తున్నాం కానీ ఉన్నాడంటారా? ఏమో చేద్దాం, వీడు భక్తుడిని మించుకోడండి. ఎందుకంటే ధీరత్వం లేదు. మొదలు పెడతాడు రెండు రోజులు మూడు రోజులు, ఎంత చేసినా అనుగ్రహించలేదండి, వెంటనే సడలిపోవడం. అందుకే భక్తికి ప్రధానం ఏమిటంటే స్థైర్యం చాలా ప్రధానం అంటారు శంకరుడు వారు. స్థైర్యోపగ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత. స్థైర్యం అనే కట్టుకొయ్య ఉంటేనే భక్తి అనే తీగ పైకి ప్రాకి విస్తరిస్తుంది అన్నారు శంకరుడు. అందుకే స్థైర్యం అనేది భక్తి అనే లతకి కట్టుకొయ్య లాంటిది. ఆ స్థైర్యం ఎట్టి పరిస్థితులని సడలకుండా ఉండడం. మేం మాత్రం ఏం చేస్తామంటే ఆయన అన్ని పరీక్షలు పెడితే మేం మాత్రం నిలబడగలమా అని అంటే, పరీక్షలకు కూడా నిలబడగలిగేదే భక్తి అంటే దాన్ని ధీరత్వం అని అంటారు. అందుకే ఆయన ధీరత్వం చూడండి, తిన్నడి ధీరత్వం. ఎట్టి పరిస్థితులను చెక్కు చెదరలేదు ఆయన. చివరికి పరమేశ్వరుడికి నేత్రం అర్పించిన తర్వాత ఆయన కన్ను బాగుపడిందని తెలిసి ఆనందించి రెండో కన్ను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ రెండో కన్ను ఇచ్చేటప్పుడు, అయ్యా నేను నీకు రెండు కళ్ళు ఇచ్చేస్తాను, సరే మరి నీకు మూడో నేత్రం ఉందే, దానికి రక్తం వస్తే నేనేం చేసేది అన్నాడు. ఆలోచించి వెంటనే అంటాడు, ఆ మూడో కంటికి కానీ నెత్తులు వస్తే నాకు కూడా మూడో కన్ను ఉంది కదా, అదేమిటి? ప్రతివాడికి మూడో కన్ను ఉంటుంది అన్నాడు కన్నప్ప. అదేమిటంటే మనోదృష్టి. ఒక విషయం చెప్తూ ఉంటే మనకు మనస్సే దర్శిస్తూ ఉంటుంది, అది మనోదృష్టి. ఈ మనోదృష్టి దేని వల్ల పనిచేస్తుంది? ప్రాణం వల్ల పనిచేస్తుంది. అందుకు నా మూడో కంటికి మూలమైన ప్రాణాన్ని ఇచ్చేస్తానయ్యా నీ మూడో కంటికి నెత్తులు వస్తే అన్నాడు. అలా సిద్ధపడి వెళ్ళిన వాడు ధీరుడు కాక మరేంటో చెప్పండి. పైగా తిన్నడు. తిన్నడు అంటే తిన్నగా వెళ్ళేవాడు అని అర్థం. అంటే వంకర టింకర లేకుండా ఏకాగ్రంగా శ్రద్ధగా సూటిగా ఉండడమే తిన్నడు లక్షణం. ఈ రెండు లక్షణాలతో తన దృష్టినంతటిని అర్పించినవాడు. దృష్టి అంటే ఇందాక చెప్పినట్లు భౌతిక దృష్టి, మానసిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి, సర్వ విధములైన దృష్టిలో ఈశ్వరార్పణం చేసేవాడే. అందుకే ఇలాగ అర్పించాలయ్యా అని చెప్పాడు నారాయణుడు. ఆయన నేత్రకమలం అర్పించాడు అని చెప్పారు. ఏ నేత్రకమలం అర్పించాడు అనేది పక్కన పెడదాం. ఆయనకున్న నేత్రాలన్నీ ఇప్పుడు అదొకటి ఆలోచించారు. కన్నిచ్చాడు అన్నారు. కన్నిచ్చాడా కళ్ళిచ్చాడా? కన్నిచ్చినా కళ్ళిచ్చినా ఒక్క కంటితో చూసినా రెండు కళ్ళతో చూసినా చూపు ఒకటే, దృశ్యం ఒకటే, అదేం మారలేదు. అందుకు కన్నిచ్చాడు అంటే తన దృష్టిని అంతటిని ఇచ్చాడు. నారాయణుడి దృష్టి అంటే ఏమిటి? సహస్రాక్ష సహస్రపాత్, అవునా లేదా? సహస్రాక్షుడు ఆయన అంటే వేల కన్నుల వాడు. అంటే వెయ్యి కమలాలు ఇచ్చాడు అనేది బాహ్యమైన ఉపచారమైతే, భావనాపరమైన ఆంతరిక ఉపచారం ఏది? తన యొక్క సహస్రాక్షములు ఇచ్చాడు. అది విశేషం. అదే ఒకటి తగ్గిపోయింది అని కాదు, ఒకటి తగ్గింది అంటే అర్థం బాహ్య పూజ చేస్తూ ఉంటే కేవలం బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. ఏంటి తగ్గినట్టు? భావం తగ్గినట్టు. భావం తగ్గించి బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. అందుకే ఆ ఒకటి తగ్గకూడదు, అది చెప్తున్నారు నారాయణుడు. అందుకే బాహ్యంగా నేను ఈ కమలములన్నీ ఇచ్చి చేసేది బాహ్య పూజ, భావనతో చేసే పూజ ఏమిటంటే నా సర్వదృష్టిని ఈశ్వరుడిగా చెప్తున్నాను. అంటే అర్థం సర్వం ఈశ్వరమయం అనే దర్శనం ఏదైతే ఉందో అది కన్నివ్వడం అంటే. ఎప్పుడైతే సహస్ర దృష్టిలతో చూశాడో దానికి ప్రతిగా ఆయనే ఇచ్చాడు. సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇచ్చినది ఏమిటి? దర్శనం. ఆయన ఇచ్చేది ఏంటి? సుదర్శనం. అది మన చూపు ఆయన వైపు ఉంచితే ఆయన చూపు మన మీద పడుతుంది, అది సుదర్శనం, కృపామయమైన వీక్షణం. ఆ వీక్షణంతో ఈ ఈశ్వరమయం సర్వం అనే భావన స్థిరపడుతుంది. అందుకే ఈ దర్శనానికి ఫలంగా సుదర్శనాన్ని ఇచ్చాడు. ఈ సుదర్శనానికి అరలు ఉంటాయి, అంటే ఏ చక్రానికైనా కొన్ని అరలు ఉంటాయి, దానికి సహస్ర అరం అని పేరు. సుదర్శనానికి సహస్ర అరము, అరము అంటే భాగము అని లెక్క. మనకి సహస్రము అంటే లెక్క పెట్టి వెయ్యి అని కాదు అర్థం, అనంతము అని అర్థం. మన దృష్టి చాలా అనంతం, అవునా కదా? ఆలోచించుకోండి ఎన్ని రకాలుగా చూస్తుందో మన దృష్టి. కాదండి, నా దృష్టి ఎప్పుడు ఒకటే చూస్తుంది అంటే ఈ దృష్టి గురించి కాదు చెప్పేది. మన మనస్సుకు ఎన్ని దృష్టులు ఉన్నాయో చూడండి. ఏ వస్తువుని దాని యథాస్వరూపంతో చూడడం, వెయ్యి రకాలుగా ఆలోచిస్తాం ప్రతిదాని గురించి. మరి అంటప్పుడు దృష్టికి అనంత శక్తులు ఉన్నాయా లేదా? అందుకు ఇక్కడ సహస్ర అరలు దానికి ఇచ్చాడు. అంటే ఈయన 1000 కళ్ళు ఇచ్చిన దానికి ఫలితంగా ఆయన 1000 అరలతో కూడినటువంటి చక్రాన్ని ఇచ్చాడు. అంటే దేనికి అదే ఫలంగా ఇచ్చాడు, అదే విశేషం. ఈక్వల్ రెస్పాన్స్ అంటారే, అదే విధంగా ఆయన ఇచ్చిన దర్శనానికి ఈ సుదర్శనం అనేటటువంటిది, ఈ అనంతమైనటువంటి సహస్ర అర అయినటువంటి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ విశేషం. అంటే ఎవరైతే భావనాత్మకంగా బాహ్యాత్మకంగా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువో మనస, ఎవరైతే ఈ భావనతో బాహ్యంతో అర్చన చేస్తారో, అది కమలార్చన చేయాలి, అది విశేషం. కమలార్చన అని అంటే నిజానికి మన లోపల ఉన్నటువంటి షట్కమల శోధనమే, అది కమలార్చన. అంటే మూలాధార కమలం నుంచి ఆజ్ఞాచక్ర కమలం దాకా మనం ఈశ్వరుణ్ణే దర్శిస్తూ చేసే సాధన యోగపరంగా చేస్తే ఆయన చాలా సంతోషించి అప్పుడు ఆయనిచ్చేది ఏమిటి అంటే సహస్ర అరం, సహస్రార స్థానంలో ఆ తల్లీనావస్థని అందజేస్తాడు. అది సుదర్శనాన్ని ఇవ్వడం అంటే ఇది ఒక సంకేతం యోగపరంగా. అందుకు ఆ సహస్ర అరనిచ్చాడు, సుదర్శన స్థానం. సహస్రార చక్రం అంటే సుదర్శనమే సహస్రార చక్రం. అందుకే సహస్రార ప్రభా తీవ్రుడు అని సుదర్శనుడికి పేరు కూడా. అందుకు ఇక్కడ సుదర్శన చక్రము, సహస్రార చక్రము, శ్రీచక్రము, కమలార్చన ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటిది. ఇది యోగపరమైన రహస్యం. అందుకే నారాయణుడు చూశాడు అంటే, నారాయణుడు అంటే విశ్వవ్యాపకమైన నారాయణ యొక్క దృష్టి, విశ్వవ్యాపకమైన అనంత దృష్టి. ఈ అనంత దృష్టి శివుణ్ణే చూస్తున్నది అనేది మనం గ్రహించితే సర్వం ఈశ్వరమయం ఈశావాస్యమిదం సర్వం అనే దృష్టి గొప్పది. ఎప్పుడైతే జగత్తంతా ఈశ్వరమయం అని తెలిసిందో ఏ వస్తువును మనం చూసినా అది ఈశ్వరుడిగానే దర్శనమిస్తుంది. ఆ దర్శనం ఇచ్చే ఇంకా మన అహంకారాలు ఉంటాయా చెప్పండి? మనం బయట చూసే వస్తువే కాదు, మన లోపలి చైతన్యం కూడా ఈశ్వరమయంగానే దర్శనమిస్తుంది. అది ఇందులో చెప్తున్నటువంటిది. అందుకు గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుష, ఎంతో గొప్ప ఉపాసనా రహస్యం తెలిసిన వాడు మాత్రమే ఇలాంటి వాక్యం రాయగలడు. ఆ నారాయణుని యొక్క భక్తి ఉద్రేకమే చక్రవపుష పరిణమించింది అన్నాడు. చక్రముగా పరిణమించింది ఆయన భక్తి ఉద్రేకమే, చక్రము వలె వచ్చిందిట. అంటే భక్తికి తగ్గ ఫలమే మనకు లభిస్తుంది. మన భక్తి ఎలాంటిదో ఫలం అలాంటిది, అది విశేషం. అందుకే నారాయణుని యొక్క భక్తి సహస్రారమై ఉన్న దర్శనం గనక ఆ సుదర్శనం లభించింది అని విశేషం చెప్తున్నారు. ఇక్కడ మరొక్క యోగపరమైన రహస్యం దర్శించవలసింది. అదేమిటంటే చాందోగ్యము మొదలైన ఉపనిషత్తులు కానీ మనం చూస్తే ఉపాసన సంకేతాలు కొన్ని చెప్పాడు. అదేమిటంటే భగవంతుడు మన ప్రతి అణువులో ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఒక ఇంటి నిండా వెలుగు ఉంటుంది, కానీ మనం తెరచిన కిటికీలలోంచి ఆ ఇంట్లో ఉందన్న వెలుగు ఉందన్న విషయం కిటికీలలోంచి కనిపిస్తుంటుంది. అలాగే మనలో ఉన్న చైతన్యం, ఈశ్వర చైతన్యం అని దర్శించడానికి కొన్ని ప్రధాన స్థానాల్లో ధ్యానం చేయమని చెప్పారు. ఆ ధ్యాన స్థానంలో హృదయ స్థానం ఒకటి, ఆజ్ఞాచక్ర స్థానం ఒకటి, అదేవిధంగా పైన సహస్రాల స్థానం, రకరకాల స్థానములు సాధకుడి యొక్క పరిణామం బట్టి, వాడి ఏకాగ్రత బట్టి వాడు సాధన చేస్తాడు. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తున్నది అంటే దర్శన శక్తిలో భగవంతుడు ఉంటాడని చెప్తున్నది. నేత్రములు ఈశ్వర స్థానములుగా వర్ణించారు. ఎందుకంటే ప్రకాశం ఈశ్వరుని యొక్క స్వరూపం. మన శరీరం మొత్తం మీద ప్రకాశ స్థానం ఏది? కళ్ళే ప్రకాశ స్థానములు. అందుకు చైతన్యమంతా ఈశ్వరుడే అయినప్పటికీ ప్రత్యేకించి కన్నులలో ఉంచే మనకి, అందుకో వ్యక్తి యొక్క జీవము చైతన్యము కన్నుల్లోంచే చూస్తూ ఉంటే ఆ కళ్ళు కళాకాంతులతో ఉన్నాయండి అంటాం. అలాగే ఆ కళ్ళు పాపం చూస్తే పేలవంగా ఉన్నాయండి అంటే వాడి ప్రకాశం, వాడి యొక్క చైతన్యం, వాడి ప్రాణశక్తి కన్నుల నుంచి కనిపిస్తుంది. అందుకు ఈ కన్నుల యందు ప్రకాశించే ఈశ్వర చైతన్యాన్ని ఉపాసించే విధానం ఒకటి సాధనలో చెప్పబడింది. ఉపనిషత్తులు దానికి చెప్పే యోయం దక్షిణేక్షన్ పురుష అని, ఆ పరమ పురుషుణ్ణి దక్షిణాక్షి యందు ఉపాసించు అని చెప్పారు. అంటే కుడి కంటి యందు దర్శించుట, ఇది సూర్యస్థానంగా ఇది చంద్రస్థానంగా వర్ణిస్తారు మనకి కుడి ఎడమల్ని. అందుకు కుడి యందు దర్శించుట అని, దక్షిణాక్షి యందు ఈశ్వర చైతన్యం ఉంటుందిట. కనుక ఉపాసన దృష్టి దాన్ని ప్రేరేపించి ఒకటి చెప్పారు. ఈ దక్షిణాక్షి ఉపాసన అనేటటువంటి ఒక రహస్యం ఉంది. దీన్ని వేదాల్లోని ఉపాసన చాక్షుష్మతి విద్య అని ఒక విద్య కూడా చెప్పబడుతుంది. చాక్షుష్మతి అంటే చక్షువులయందు ఉండేటువంటి శక్తి చాక్షుష్మతి. ఇవన్నీ సూర్యశక్తి మొదలైన రహస్యాన్ని తెలియజేస్తుంది. అందుకే పరమ పురుషుని యొక్క ప్రకాశరూప చైతన్యాన్ని దక్షిణాక్షియందు ఉపాసించుట అనే రహస్యం ఉంది. ఇప్పుడు నారాయణుడి నేత్రములు రెండు, అదేమిటి? సూర్యుడు చంద్రుడు. అప్పుడు విష్ణువు యొక్క కుడికన్ను సూర్యుడు. ఆ కుడికన్ను నివ్వబోయాడు అంటే పద్మాలన్నీ ఎవరి వల్ల వికసిస్తున్నాయి? సూర్యుని వల్లే. అందుకే పద్మాలు అయిపోతే ఏకంగా పద్మాలు ఎవరి వల్ల వికసింపజేస్తున్నాయో ఆ మహాపద్మాన్ని ఇవ్వబోయాడు అంటే సూర్యుడినే సమర్పణ చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ సూర్యాంతర్గతమైన శివ తేజస్సు దాన్ని సుదర్శన చక్రంగా మలచి ఇచ్చింది. అది విశేషం. ఆ సూర్య తేజస్సు నుంచి సుదర్శన చక్రం ఇచ్చింది. పురాణంలో మరొక చోట ఏం చెప్పబడుతుందంటే విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సులో ఉన్నటువంటి అగ్నిని తీసి సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని తయారు చేసి త్రిశూలాన్ని శివునికి సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడని ఒక కథ ఉంది. ఏమిటంటే పురాణాలన్నీ తల ఒక చోట తలో రకంగా చెప్తాయి అని కాదు, వెంటనే ఆ కన్క్లూషన్స్కి వస్తాం, అలా రాకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ చెప్పబోయేది రెండూ కూడా ఒక తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటంటే సూర్యాంతర్గతమైన అగ్నిమయమైన తేజస్సు ఒకటి ఉంది. ఆ తేజస్సు రాక్షస సంహారకారకమైన శక్తి. ఎందుకంటే సూర్యుడు కదా చీకట్లను పోగొట్టేవాడు, మరి ఈ చీకటికి సంకేతమే రాక్షసులు. వాళ్ళని పోగొట్టగలిగే ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో ఆదిత్య తేజస్సే సుదర్శనం. ఎందుకంటే ఆదిత్య తేజస్సే లేకపోతే మనకు మాత్రం సుదర్శనం ఉందా? మనకు దర్శనం ఆదిత్యుడి వల్లే ఉంది. అలాగే మనలో మళ్ళీ ఆదిత్యుడు కంటి ఎందు ఉంటే గానీ మనం చూడలేం. అంటే కంటికి అధిదేవత సూర్య భగవానుడు. అందుకు ఈ విధమైన ఆదిత్యోపాసన రహస్యం ఇందులో ఉంది. ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి వాడు రుద్ర తేజస్సు. అందుకే మనకు రుద్ర నమకంలో కూడా ఒక రహస్యం చెప్పబడుతుంది. అదేమిటి అంటే ఆదిత్యాంతర్వర్తి అయిన సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత అని రుద్రానికి ప్రారంభంలో మనం చూపిస్తున్నాం. ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి రుద్రుడు అని చెప్పారు. అందుకే ఆ రుద్ర తేజస్సు అంటే జ్వాలామయమైనటువంటి అగ్ని తేజస్సు రుద్రం. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జ్వాలామయమైన అగ్ని తేజస్సే ఆ రుద్రుడు సుదర్శన చక్రంగా మార్చి ఇచ్చాడు అనేది. ఒకే విషయాన్ని అక్కడ ఒక కోణంలో ఇక్కడ ఒక కోణంలో దర్శించారు కానీ రెండు భిన్న భిన్నములు కాదు. ఒకే సత్యాన్ని రెండు విధాలుగా ఆవిష్కరించడం అది. ఇటువంటి కోణములతో పురాణాన్ని పరిశీలించితే అపూర్వమైన ఉపాసనా రహస్యాలు విజ్ఞాన రహస్యాలు కల్పిస్తే మనకి. అందుకు ఇక్కడ నేత్రము ఈ దర్శన శక్తి అనే దాని వెనక ఎంత సంకేతం ఉంది. అందుకు నారాయణుడు ఆ నేత్ర కమలం ఇవ్వడం అంటే సూర్యుడు కూడా కమలము వలె పూర్తిగా వికసించి తన వెలుగులనిస్తున్నాడు. ఆయనలో ఉన్న వికసన శక్తి వల్లనే ఇక్కడ కమలం వికసించగలుగుతుంది. ఆయనలో ఉన్న శక్తులే భూమి నుంచి కూడా ప్రకటింపబడతాయి. ఎందుకంటే ఆయన వీటిని ప్రదానం చేశాడు కనుక ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయనకు చూపించగలుగుతున్నాం మనం. అందుకు ఇక్కడ మనకి భక్తి పరంగా మీరు ఆలోచన చేస్తే భక్తికి భావం బాహ్యం రెండు అవసరమని, అలా సాధన చేసేవాడికి అనంతమైన తన వ్యాపకత్వాన్ని దర్శింపజేస్తాడు పరమేశ్వరుడిని, అదే సుదర్శన రూప అనుగ్రహమని చెప్పడం ఒకటి. రెండవది సంకేత పరంగా సహస్రారము యోగము ఈ రహస్యం ఉన్నది. మూడవది దక్షిణాక్షి ఉపాసన అనేటువంటిది ఉపనిషత్పరమైన రహస్యం కూడా చెప్పబడింది. అందుకే ఒక పురాణ కథను ముట్టుకునే ముందు ఇన్ని శాస్త్రముల పరిచయం ఉంది. అందుకే పురాణం గురించి చెప్తూ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్ అన్నారు. ఇతిహాసముల్లో పురాణముల్లో వేద రహస్యములు విస్తృతంగా చెప్పబడ్డాయి అని. మనం ఎంతవరకు పురాణాలని కథలుగానే తీసుకోవడం వల్ల ఈ విస్తృత ఒక్కసారి చెప్పగానే ఒక విధమైన కన్ఫ్యూజన్ అర్థం కాని లక్షణం వస్తుంది. అర్థం కాలేదు అంటే బాధే లేదు, ముందు నుంచి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కనీసం అర్థం కానంత గొప్ప విషయం అందులో ఉందనే తెలుస్తుంది. మనం అర్థం కాలేదనట్లే అర్థం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసాం. కనుక అర్థం కాలేదండి మీరు చెప్పేదంతా కన్ఫ్యూజన్ గా ఉందంటే చాలా సంతోషం. ఎందుకంటే అర్థం కానంత గొప్ప విషయం ఉందనే కన్ఫ్యూజన్ అయినా ఇవ్వగలిగాను కదా అని ఆనందిస్తాను. మొత్తానికి విడిదీసి విడిదీసి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ దీని వెనకాల భావన చేస్తే ఎంత గొప్ప విషయాలు తెలుస్తున్నాయో గమనించండి. అటు తర్వాత ఒక అద్భుతమైన శ్లోకాలు 20-21 శ్లోకాలు, ఈ రెండు కలిపి ఒకే అంశాన్ని చెప్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ఈశ్వర లీలని చెప్తుంటుంది. ఆ ఈశ్వర లీల దక్ష యజ్ఞ విధ్వంస లీల ఇందులో చెప్పబడుతున్నది. దక్ష యజ్ఞ విధ్వంసం అనగానే దక్షుడు అనేవాడు యజ్ఞం చేశాడు, శివుణ్ణి అవమానించాలని దానికి ప్రతిఫలం అనుభవించాడు, ఇది ఈ కథ కాదు. ఆ దక్షుడంటే ఎవడు, ఆ యజ్ఞం అంటే ఏమిటి, అది చెప్తున్న సంకేతం ఏమిటి, అది మనం గ్రహించాలి. ఇది మొత్తం మనకు చేస్తున్న ఒక మహాబోధ. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి బహు విధములైన వాదములకి సమాధానం. మన సంస్కృతిలో అనేక వాదములు ఉన్నాయి. ఒకటి, ఈ వాదములనే షడ్ దర్శనములు అని కూడా మనం చెప్తారు. అది యోగ, వైశేషిక, సాంఖ్య, ఇత్యాది న్యాయ మీమాంస, ఇవన్నీ చెప్పబడుతున్న దర్శనములు. ఈ రకరకములైన దర్శనములు ఉన్నాయి. ఈ దర్శనాలతో ఏది గొప్పది, అది గొప్పదా, ఇది గొప్పదా అనవసరంగా కొట్టుకుంటారయ్యా. అన్ని దర్శనములు నిన్నే చేర్చుతున్నాయని త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని 7వ శ్లోకంలో మనం ముందే చెప్పుకున్నాం. అన్ని గమనములకు గమ్యము నువ్వే అని, అందుకే దర్శనములన్నిటికీ నువ్వు గమ్యం. అయితే దర్శనముల యొక్క గమ్యాన్ని పరిశీలించకుండా కేవలం దర్శనాన్నే పరిశీలించి అక్కడితోనే ఆగిపోతే గమ్యం తెలియకుండా పోతుంది. అందుకు ఒక దశలో మనకి వాదాలు చాలా చెలరేగాయి. ఎన్ని రకాల వాదాలు ఇప్పుడైతే మనకి వచ్చిన నాస్తిక వాదాలు ఎక్కువైపోయాయి. పూర్వం ఈ వైదిక సిద్ధాంతంలోనే భిన్న భిన్న అభిప్రాయాలు ఉండేవి. వాటిలో ఒకటి మీమాంసా సిద్ధాంతం, కర్మ మీమాంసా సిద్ధాంతం. అంటే కర్మే ముఖ్యం, ఈశ్వరుడనేవాడు లేడు అని అంటారు. వీళ్ళు వేదాన్ని అంగీకరించేవారు, అదే గమనించారు. అందుకే ఇది వైదిక మతందే. శంకరులు వచ్చి ఆ కర్మ మీమాంసా సిద్ధాంతాన్ని కూడా ఖండించారు. దీన్ని పూర్వ మీమాంస అని చెప్తారు, వేదాంతం ఉత్తర మీమాంస. ఇది విషయం. అందుకు ఈ వైదికమైనటువంటి కర్మని చెప్తున్నా వాళ్ళు నిరీశ్వరవాదాన్ని వ్యాప్తి చేశారు. దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళు వేదాన్ని ఒప్పుకుంటారు, అంటే యజ్ఞము మొదలైనవన్నీ ఒప్పుకుంటూ యజ్ఞము మొదలైన కర్మలు చేయడం వల్ల ఉత్తమమైన గతులు ఈ లోకంలో జరుగుతాయి, పరలోకాలలో కూడా జరుగుతాయి. అందుకు ఎవరు నీకు ఫలాన్ని ఇస్తున్నారు, నీ కర్మ వల్ల నీకు ఫలం వచ్చింది. అందుకు కర్మ నీకు ఫలాన్ని ఇస్తుంది కనుక మనకు ఈశ్వరుడు అనేవాడే లేడు అనేది వారి వాదం. ఆ వాదాన్ని ఖండిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. క్రతవు సుప్తే జాగ్రత్తమసి ఫలయోగే క్రతుమతాం కకర్మ ప్రద్వస్తం ఫలతి పురుషారాధనమృతి అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానం ప్రతిభువం శృతౌ శ్రద్ధాం బద్ధ్వా కృత పరికర కర్మసు జనః. ఇప్పుడు దీని ఛాయతోనే చాలా మందిలో ఒక మాట వినబడుతూ ఉంటుంది. ఏమిటంటే దేవుడేంటండి మధ్యలో ఈశ్వరుడు, మన పని మనం చేసుకుంటున్నాం, దాని ఫలితం వస్తుంది అంతే, భగవంతుడి గురించి ఎందుకు, మధ్యలో ఈశ్వరుడేమిటి అని మనం అనుకోవడం సహజ అందరిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చదువుకున్న వాడైతే మీమాంస పరంగా వాదిస్తాడు. మొత్తానికి అంతా ఒక విధమైన అజ్ఞానమేది. అయితే దీనిని చక్కగా అధ్యయనం చేసి ఈశ్వరుడే లేకపోతే ఫలం నీకు ఎలా వస్తుందని చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని ఆ పూర్వమీమాంసనంతటిని ఖండించి ఆ ఈశ్వర భావాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మోక్షం అనేది రావాలి అంటే కర్మని విడిచిపెడితే రాదు, కర్మ ఆచరించవలసిందే. అయితే మరి కర్మ ఆచరిస్తే తప్పకుండా కర్మ వల్ల ఫలం ఉంటుంది, ఫలం వల్ల మళ్ళీ బంధం, మళ్ళీ కర్మ, కర్మ బంధములు ఏర్పడి జనన మన పరంపరలోకి వెడితే మరి విమోచన ఎప్పుడు? దానికి చక్కటి మార్గం ఏం చెప్పారంటే కర్మను నువ్వు ఆచరించాలి, ఆచరించక తప్పదు. అయితే ఆ కర్మని ఈశ్వరార్పణ ధియాకుర్యాత్, ఈశ్వరుడికి అర్పించు అన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు ఒకడు ఒప్పుకుంటే కదా ఈశ్వరుడికి అర్పించడం. ఆయన్నే ఒప్పుకోని వాడికి నీ కర్మని ఈశ్వరుడికి అర్పించిన ఎలా చెప్తారండి? అందుకు ఈశ్వరార్పణ ధియా అనేటువంటి భక్తివాదానికే ప్రమాదం వచ్చింది ఈ కర్మ మీమాంసావాదం వల్ల. అందుకు ఆ భక్తి సిద్ధాంతాన్ని తిరిగి ప్రతిపాదించడానికి ప్రీతితో ఈశ్వరునికి కర్మార్పణం చెయ్యాలి అనేటటువంటి పరమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఈ శ్లోకంలో ఒక గొప్ప చర్చ చేస్తున్నాడు పుష్పదంతుడు. క్రతౌ సుప్తే జాగ్రత్వమసి ఫలయోగే క్రతుమతాం స్వేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అందుకు నీ కర్మని ఈశ్వరార్పితంగా చేసి నేచ్ఛయాకృతం, నా ఇచ్ఛయాకృతం, ఏదో కావాలని ఇదని సంబంధం పెట్టుకోకుండా ఆచరించినప్పుడు అది చిత్తాన్ని శుద్ధి చేసి ముక్తికిస్తుంది. అంతేగాని ఈశ్వరార్పితము కాని కర్మ చిత్తశుద్ధినివ్వదు, అది తెలుసుకోవాలి. ఈశ్వరార్పితమైన కర్మే చిత్తశుద్ధినిస్తుంది. మరి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించని వాడు ఈశ్వరుడికి ఎలా అర్పణం చేస్తాడు? అప్పుడు ఈ మొత్తం కూడా శుద్ధ భౌతికవాదంగా మారిపోయి స్వార్థపూరితంగా మారి వ్యక్తిని సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, వ్యక్తి యొక్క ఉన్నతికి సంబంధించింది కూడా. ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించని కర్మకి ఫలం లేదు. అందుకు కర్మను ఈశ్వరార్పణంగా చేయడానికి ముందు ఈశ్వరత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. దీని ద్వారా మనకి ఆనాడు చెలరేగినటువంటి ఈ కర్మ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాడు పుష్పదంతుడు. అందుకే ఇది కేవలం స్తోత్ర గ్రంథమే కాదు, వేదాంత గ్రంథం కూడా. తత్వచింతనకు కావలసినటువంటి గొప్ప పరికరం చెప్పాడు. అంతేగాని కేవల స్తోత్రం కాదు, తత్వచింతన ఆలోచన చేస్తే అంటే ఉపనిషత్తుల్లో చెప్పుకున్న విషయాలన్నీ. అందుకు ఉపనిషత్ చింతన అంతా కూడా ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చేశాడు. అయితే మరి దీనికి ఉదాహరణ చూపించారు కదా, ఎంత తత్వమైనా చెప్తూ ఉంటే అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది. ఆ తత్వాన్ని చూపించాలి అంటే మనకు జరిగిన ఉదాహరణ చూపించాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ లేనిది ఏది ఫలించదు. ఆ రహస్యం భారతీయ ఋషులకు తెలుసు. అందుకే వేదంలో ధర్మం చెప్పి చెప్పి చెప్పి ఇంత ధర్మం లోకం చేత ఆచరింపజేయాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ వాల్మీకి ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించాడు. అదే రామాయణంగా వచ్చింది. ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టినటువంటి మహాభారతం వచ్చింది. ఎందుకంటే వేద ధర్మం యొక్క ప్రాక్టికల్ స్వరూపం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈశ్వర భావన లేనటువంటి కర్మ నువ్వు ఎన్ని సమకూర్చుకున్నా దెబ్బతీసి తీరుతుంది సుమా అనడానికి ఉదాహరణగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర జరిగినది. అది వేదం చెప్పినది, పురాణం చెప్పింది, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే క్రియాదక్షోదక్ష క్రతుపతి రధీసృతాం ఋషీనామార్త్విజ్యం శరణద సదస్యాసురగణ క్రతుభ్రేషస్త్వత్త క్రతుఫల విధాన వ్యసనిను ధ్రువం కర్తుం శ్రద్ధావిధురమభిచారాయహి మఖాః. ఇది నిజంగా మనం భగవద్గీత ఉపనిషత్తులు వీటన్నిటి సారాంశం ఈ రెండు శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు. అందుకే వీటికి ఏకాగ్రంగా వెలిసిన విషయాలను చెప్పడం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈశ్వర భావన లేని కర్మ ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుందనడానికి ఉదాహరణమే దక్ష యజ్ఞ విధ్వంస గాథ. అది దక్ష యజ్ఞంలో చెప్పినది ఇది విషయం. అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడైన శివుణ్ణి అవమానించడం ఇలాంటి చిన్న పురాణ కథగా పరిమితం కాదు. అసలు ఈశ్వరత్వాన్ని అంగీకరించడం ఇందులో కనిపించదు. ఈశ్వరుడు ఉంటే ఉన్నాడు, లేకుంటే లేడు, మనకెందుకు ఆ చర్చ, మన కర్మ మనకు ఫలమిస్తోంది చాలు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో అది దక్ష ప్రజాపతి. అది విశేషం. ఎందుకు? వాడికి తెలిసి సృష్టి అది చేయడం, దాన్ని పాలించడం వాడి యొక్క డ్యూటీ. ఈశ్వరుడు ఉన్నాడంటే తలవంచాలి, కానీ వాడి పేరే దక్ష. దక్షుడు అంటే ఎవడు? దక్షుడు దక్ష అంటే దక్షత, దక్షత అంటే కెపాసిటీ. ప్రతివాడు నేను దక్షుణ్ణి అనుకునే కదా పనిచేస్తున్నాడు, అంటే ఐఎమ్ కేపబుల్, నేను దక్షుణ్ణి, నేను చేయగలుగుతున్నాను. చాలా నాస్తికవాదం అంతా ఇలాగే ఉంటుంది, నాకు చేతులు కాళ్ళు బుద్ధి మేధస్సు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు చేయగలుగుతున్నారు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను కనుక నాకు ఫలితం వస్తుంది. దీనిలో పెద్ద ఈశ్వరుడు ఎవడున్నాడు? అందుకు తన శక్తిని తానే నమ్ముకుని తానే దక్షుణ్ణి అనుకునేటటువంటి పరిమిత అహంకార బుద్ధి దక్షుడు. ఆ దక్షుడు నిజానికి దక్షుడే. క్రియాదక్షో దక్ష, క్రియాదక్షుడు. యజ్ఞానికి ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నాడు చూడండి, ఇక్కడ అన్ని ఉన్నాయి, వాడి దగ్గర ఏమీ లోపం లేదు. క్రియాదక్షో దక్ష, చక్కగా చేయించగలిగే నేర్పు ఉంది ఆయన దగ్గర. పైగా చేసే యజమాని ఆయన. యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు అని అర్థం. ఇప్పటికీ భారతీయ సంస్కృతి యజ్ఞ సంస్కృతి గనకనే మనలో యాజ్ఞిక శబ్దాలు కలిసిపోయే రక్తంలో మనకు తెలియకుండా యజమాని అనే మాట ఇప్పటికీ ఉంది. అయితే బాస్ అనే ఉద్దేశంతో వాడతాం, కానీ యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు. ఏదైనా యజ్ఞానికి కానీ వెళితే యజ్ఞం అంతా ఎవరు ప్రధానంగా చేస్తున్నారని తెలుసుకుని ఓహో అతడనమాట అని యజమాని అనే మాట వాడేవారు. అలాగే సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. అవి ఇప్పుడు లేకుండా ఎవడైనా నడుపుతున్నారా చెప్పండి? మనకి యజ్ఞాలు పోయినా యజ్ఞపు మాటలు ఇంకా మిగులున్నాయి. కనీసం సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. సభికులు కాదు సభ్యులు. సభికులు అంటే జూదరులు అని అర్థం. అందుకే వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. సభ్యులు అంటే యజ్ఞ వేదిక మీద సమావేశమై, యజ్ఞ వేదిక అంటే యజ్ఞాగ్ని రగులుచుతుంటే చుట్టుపక్కల అనేక మంది పండితులు వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చుంటారు, వాళ్ళని సభ్యులు అంటారు. వాళ్ళ యజ్ఞమునందు దృష్టి పెట్టి ఉంటారు. అందుకే సభ, సభ్యులు ఇవన్నీ యజ్ఞ శబ్దాలు. అటువంటి యజమాని ఎవడు? క్రియాదక్షో దక్ష క్రతుపతి. ఆ క్రతుపతి అంటే యజమాని. ఆ యజమాని సాక్షాత్తు క్రియాదక్షుడైన దక్షుడే యజమానిగా ఉన్నాడు అక్కడ యజ్ఞానికి. వాడెవడయ్యా అంటే అధీశస్తనుభృతాం, అధీశ తను భృత. తను భృత అంటే ప్రజలు, తనువు అంటే శరీరం, భృత అంటే భరించేవారు. శరీరములు భరించే వాళ్ళు ఎవరు? ప్రజలు. వాళ్ళకి అధీశ అంటే ప్రభువు అంటే ప్రజాపతి. దక్షుడు ఎవరు? ప్రజాపతుల్లో ఒకడు కదా. బ్రహ్మ ఇచ్చిన శక్తితో వచ్చిన సృష్టికర్తల్లో ప్రజాపతుల్లో ఒకడు. బ్రహ్మకి సృష్టి రచనలో సహాయపడేవాడు అటువంటి వాడు ఈ ప్రజాపతి. ఈ ప్రజాపతి కృతపతిగా ఉన్నాడు. ఇక ఆయనకి సహాయంగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఋషీణాం ఆత్విజ్యం. ఎందుకంటే బ్రహ్మగారి సంతానం, పైగా ప్రజాపతులకి హెడ్ మళ్ళీ. ప్రజాపతులు చాలా మంది ఉన్నారు, ఆ ప్రజాపతులకి హెడ్ని చేసేట దక్షిణ్ణి. ఒకసారి బ్రహ్మదేవుడు పదవిస్తే కళ్ళు నెత్తికెక్కడా చెప్పండి. అందుకే ఈయన గారికి నెత్తికెక్కే అంతా తన సమర్థత అనుకున్నాడు. నాలో అంత గొప్పతనం లేకపోతే బ్రహ్మదేవుడు మాత్రం పదవి ఎక్కడిస్తాడు? ఇచ్చాడు కనుక నేను గొప్పవాడిని అనుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకు పదవి ఇచ్చాడంటే, అంతకు ముందు సతీదేవి ఈయన యొక్క కుమార్తె, దక్షుడి యొక్క కుమార్తె, ఆ సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అంటే, ఈ సతీదేవి నిజానికి పరమేశ్వరుని యొక్క శక్తి అమ్మవారు. బ్రహ్మ ఆజ్ఞ చేత తానికి ప్రజాపతిత్వం యొక్క శక్తి సిద్ధించాలంటే అమ్మవారు తనకు ప్రజగా ముందు లభిస్తే, ప్రజగా అంటే సంతానంగా లభిస్తే, తద్వారా ఇతర సృష్టికర్తృత్వ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది అమ్మ అనుగ్రహం చేత అని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అమ్మవారి కోసం తపస్సు చేశాడు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
2: Dear listeners of shaivam.org, the following is Shukla Yajurveda Madhyandina Shaka Adhyayam 26.

ఇంద్రియమే దేవ్యమాత్మన్ధత్తే పశూనాశూనాశూనాత్మన్ధత్తే అధికారీమాగా అస్యాంతర్ధత్తే ఇంద్రియ

ఛందాపుంజి సర్వేభిరంఛందోభిరాదధాతి ఛందా హృదయ ఛందా దధాతి తక్షైతేన పుంసమానా.

0: సత్యజిచ్చాంతిమిత్రశ్చ దూరే మిత్రశ్చ ఘనహృతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తాచ విధర్తాచ విధారయ ఈదృం చైతాదృం చ సదృం చ ప్రతిసదృం చ మితశ్చ సంమితశ్చ సభరా ఈదృక్షాసయే తాదృక్షాస ఊషణః సదృక్షాస
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమ శివాయ్.

సమ్రాజమసురస్య ప్రాశస్తం పుంసః కృష్టీనామానుమాద్యస్య ఇంద్రస్యేవ ప్రాతవసస్కృతానీ వంద ద్వారా వందమానా వివష్టో

0: Dear listeners of Shaivam.org, the program you are about to listen to is Shiva Sahasranama Meaning with Analysis by Sri Karthik Ramachandran. Namaskar.
1: Om Ganana Aam Tva Ganapati Gung Havamahe Kavim Kavinam Upamashravastamam Yeshtarajam Brahmanam Brahmanaspata Anakshranvannuti Bhiksi Dasadhanam Prano Devi Saraswati Vaje Virvajini Vati Dinam Avitrigavato Ganesha Yanamaha Saraswati Namaha Shri Gurubhyo Namaha Haraha Om Om Shri Mahaganadipataye Namaha సదాశివసమారంభాం శ్రీకంఠారాధ్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం సదాశివం శివాం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రి గౌతమాన్ నమోస్తు గురవే నిత్యం శ్రీకంఠశివయోగినే శ్రుతిసార శివ విశిష్టాద్వైత పరభాష్య విదాయినే జగద్గురు శ్రీ రేణుకాచార్య మంగళం దేహి ప్రభో త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః యామాగుక్సర్వోకానాం ప్రకృతిం శాస్త్రపారగా తాం ధర్మచారిణీం శంభోః ప్రణమామి పరాం శివాం అమృతార్థం ప్రపన్నార్థాం యాసు విద్యాప్రదాయిని అహర్నిశమహం వందే తాం ఈశానమనోరమాం దదీచిముపమన్యుంచ మార్కండేయం పరాశరం శ్వేతాచార్యం తచ్చిష్యం నీలకంఠశివాహ్వయం సాంబశివాయ నమః. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో యెస్టర్డే వి వర్ లుకింగ్ అట్ ద Shiva Sahasranama, the glories of Shiva Sahasranama, and also we saw some selective names from the Shiva Sahasranama recited by Upamanyu Maharshi to Krishna. And we'll be continuing from there, and we'll be seeing some more names today, and I'll be closing the Shiva Sahasranama today. So we saw yesterday, the last mantra that we saw was Shmashanavasi Bhagavan Kacharo Gocharordhanaha. We saw that. So we saw the meaning of Shmashanavasi and also Bhagavan, Kacharo, Gocharo, Ardhanaha. Continuing, Sarvaka.